హవామహే హవామహ ఇతి హవామహే సోమపా సోమపీతయే సోమపీతయే సోమపా సోమపా సోమపీతయే సోమపేతి సోమపా సోమపీతయ ఇతి సోమపీతయే ఉగ్రా సంతా సంతోగ్రోగ్రా సంతా హవామహే సంతా హవామహే హవామహే సంతా సంతా హవామహ ఉప హవామహ ఉపోప హవామహే హవామహ ఉపేదం ఉపేదమిదముపోపేదం సవనం ఇదం సవనం సవనమిదమిదం సవనం సుతం సవనం సుతం సుతం సవనం సవనం సుతం సుతమితి సుతం.

ఓం ఖట్వాంగహస్తాయ నమః, ఓం నాగహస్తాయ నమః, ఓం వరదాభయహస్తాయ నమః, ఓం ఘంటాహస్తాయ నమః, ఓం ఘస్మరాయ నమః, ఓం అజితాయ నమః, ఓం అణిమాది గుణేశాయ నమః, ఓం పంచబ్రహ్మమయాయ నమః, ఓం పురాతనాయ నమః, ఓం శుద్ధాయ నమః, ఓం బలప్రమథనాయ

ఓం కర్పూరదేహాయ నమః ఓం సర్పహారాయ నమః ఓం సంసారపారాయ నమః ఓం కమణీయాయ నమః ఓం వహ్నిదర్ప విఘాతాయ నమః ఓం వాయుదర్ప విఘాతినే

ప్రణమితాయ నమః. ఓం మహర్షివందితాయ నమః. ఓం ప్రకాశాయ నమః. ఓం సుధర్మినే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం హిరణ్మయాయ నమః. ఓం జగద్బీజాయ నమః. ఓం హరయే నమః. ఓం సేవ్యాయ నమః. ఓం క్రతవే నమః. ఓం ఆధిపత్యాయ నమః. ఓం కామాయ నమః. ఓం స్వరాయ నమః. ఓం యశసే నమః. ఓం ప్రచేతసే నమః. ఓం బ్రహ్మమయాయ నమః. ఓం సకలాయ నమః. ఓం రుక్మవర్ణాయ నమః.

ఓం విద్యేషాయ నమః, ఓం జయాయ నమః, ఓం వ్యాజసంవర్ధనాయ నమః, ఓం మధ్యస్థాయ నమః, ఓం అంగుష్ఠశిరసాలంకానాథదర్పహరాయ నమః, ఓం వైయాగ్రపురవాసాయ నమః, ఓం సర్వేశ్వరాయ నమః, ఓం పరావరేషాయ నమః, ఓం జగత్స్థావరమూర్తయే నమః, ఓం అనుపమేషాయ నమః, ఓం శార్ఘినే

ఓం వరుధినే నమః, ఓం సోమాయ నమః, ఓం కూప్యాయ నమః, ఓం పాతాళవాసినే నమః, ఓం తారాధినాథాయ నమః, ఓం వాగీషాయ నమః, ఓం సదాచారాయ నమః, ఓం గౌరాయ నమః, ఓం స్వాయుధాయ నమః, ఓం సంసారమోచకాయ నమః, ఓం వర్ణినే నమః, ఓం లింగరూపిణే నమః, ఓం సచ్చిదానందరూపాయ నమః, ఓం పాపరాశిహరాయ నమః, ఓం అతర్క్యాయ నమః, ఓం అప్రమేయాయ నమః, ఓం ప్రమాణాయ నమః, ఓం కలిగ్రాసాయ నమః, ఓం భక్తానాం భుక్తిముక్తిప్రదాయినే నమః, ఓం గజారయే నమః, ఓం విదేహాయ నమః, ఓం త్రిలింగరహితాయ నమః, ఓం అచింత్యశక్తయే నమః, ఓం అలంగ్యశాసనాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం రాజాధిరాజాయ నమః, ఓం చైతన్య విషయాయ నమః, ఓం శుద్ధాత్మనే నమః, ఓం బ్రహ్మజ్యోతిషే నమః, ఓం స్వస్తిదాయ నమః, ఓం మయోభవే నమః, ఓం దుర్జ్ఞేయ సామర్థ్యాయ నమః, ఓం యజ్వనే నమః, ఓం చక్రేశ్వరాయ నమః, ఓం రుచయే నమః, ఓం నక్షత్రమాలినే నమః, ఓం అనర్థనాశనాయ నమః, ఓం భస్మలేపకరాయ నమః, ఓం సదానందాయ నమః, ఓం విదుషే నమః, ఓం సుగుణాయ నమః, ఓం విరోధినే నమః, ఓం దుర్గమాయ నమః, ఓం శుభాంగాయ నమః, ఓం మృగవ్యాధాయ నమః, ఓం ప్రియాయ నమః, ఓం ధర్మధామ్నే నమః, ఓం ప్రయోగాయ నమః, ఓం విభాగినే నమః, ఓం నాద్యాయ నమః, ఓం అమృతపానాయ నమః, ఓం సోమపాయ నమః, ఓం తపస్వినే నమః, ఓం విచిత్రవేషాయ నమః, ఓం పుష్టి సంవర్ధనాయ నమః, ఓం చిరంతనాయ నమః, ఓం ధనుషే నమః, ఓం వృక్షాణాం పతయే నమః, ఓం నిర్మాయాయ నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం వ్యోమాతీతాయ నమః, ఓం సంవత్సరాయ నమః, ఓం లోప్యాయ నమః, ఓం స్థానదాయ నమః, ఓం స్తవిష్ణవే నమః, ఓం వ్యవసాయ ఫలాంతాయ నమః, ఓం మహాకర్తృప్రియాయ నమః, ఓం గుణత్రయ స్వరూపాయ నమః, ఓం సిద్ధిస్వరూపిణే నమః, ఓం స్వరూపరూపరూపాయ నమః, ఓం స్వేచ్ఛాయ నమః, ఓం పూరుషాయ నమః, ఓం కాలాత్పరాయ నమః, ఓం వేద్యాయ నమః, ఓం బ్రహ్మాండరూపిణే నమః, ఓం అనిత్య నిత్యరూపాయ నమః, ఓం తదంతర్వర్తినే నమః, ఓం తీర్థాయ నమః, ఓం కూల్యాయ నమః, ఓం పూర్ణాయ నమః, ఓం వటవే నమః, ఓం పంచతన్మాత్రరూపాయ నమః, ఓం పంచకర్మేంద్రియాత్మనే నమః, ఓం విశృంఖలాయ నమః, ఓం దర్పాయ నమః, ఓం విషయాత్మనే నమః, ఓం అనవద్యాయ నమః, ఓం శాస్త్రాయ నమః, ఓం స్వతంత్రాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం ప్రౌఢాయ నమః, ఓం ప్రజ్ఞాయ నమః, ఓం యోగారూఢాయ నమః, ఓం మంత్రజ్ఞాయ నమః, ఓం ప్రగల్భాయ నమః, ఓం ప్రదీప విమలాయ నమః, ఓం విశ్వావాసాయ నమః, ఓం దక్షాయ నమః, ఓం వేదనిశ్వాసితాయ నమః, ఓం యజ్ఞాంగాయ నమః, ఓం సువీరాయ నమః, ఓం నాగచూడాయ నమః, ఓం వ్యాఘ్రాయ నమః, ఓం బాణహస్తాయ నమః, ఓం స్కందాయ నమః, ఓం దక్షిణే నమః, ఓం క్షేత్రజ్ఞాయ నమః, ఓం రహస్యాయ నమః, ఓం స్వస్థానాయ నమః, ఓం వరీయసే నమః, ఓం గహనాయ నమః, ఓం విరామాయ నమః, ఓం సిద్ధాంతాయ నమః, ఓం మహీధరాయ నమః, ఓం గృహ్యాయ నమః, ఓం వటవృక్షాయ నమః, ఓం జ్ఞానదీపాయ నమః, ఓం దుర్గాయ నమః, ఓం సిద్ధాంతై నిశ్చితాయ నమః, ఓం శ్రీమతే నమః, ఓం ముక్తిబీజాయ నమః, ఓం కుశలాయ నమః, ఓం వివాసినే నమః, ఓం ప్రేరక్షాయ నమః, ఓం విశోకాయ నమః, ఓం హవిర్ధానాయ నమః, ఓం గంభీరాయ నమః, ఓం సహాయాయ నమః, ఓం భోజనాయ నమః, ఓం సుభోగినే నమః, ఓం మహాయజ్ఞాయ నమః, ఓం తీక్ష్ణాయ నమః, ఓం భూతచారిణే నమః, ఓం ప్రతిష్ఠితాయ నమః, ఓం మహోత్సాహాయ నమః, ఓం పరమార్థాయ నమః, ఓం శిశవే నమః, ఓం ప్రాంశవే నమః, ఓం కపాలినే నమః, ఓం సహజాయ గృహస్థాయ నమః, ఓం సంధ్యానాథాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం సద్భిస్సంభూజితాయ నమః, ఓం వితలాసురఘాతినే నమః, ఓం జనాధిపాయ నమః, ఓం యోగ్యాయ నమః, ఓం కామేశాయ నమః, ఓం కిరీటినే నమః, ఓం అమోఘ విక్రమాయ నమః, ఓం నగ్నాయ నమః, ఓం దళఘాతినే నమః, ఓం సంగ్రామాయ నమః, ఓం నరేశాయ నమః,
ओम श्रुति भस्मने नमः, ओम भूति प्रियाय नमः, ओम भूमने नमः, ओम सेनाय नमः, ओम चतुराय नमः, ओम मनुष्य बाह्य गतये नमः, ओम कृतज्ञाय नमः, ओम शिखंडिने नमः, ओम निर्लेपाय नमः, ओम जटार्द्राय नमः, ओम महाकालाय नमः, ओम मेरवे नमः, ओम विरूपरूपाय नमः, ओम शक्तिगम्याय नमः, ओम सर्वाय नमः, ओम सदसत्सत्याय नमः, ओम सुव्रताय नमः, ओम भक्तप्रियाय नमः, ओम श्वेतरक्षापराय नमः, ओम सुकुमार महापापहराय नमः, ओम रथिने नमः, ओम धर्मराजाय नमः, ओम धनाध्यक्षाय नमः, ओम सिद्धये नमः, ओम महाभूताय नमः, ओम कल्पाय नमः, ओम कल्पनारहिताय नमः, ओम ख्याताय नमः, ओम जितविश्वासाय नमः, ओम गोकर्णाय नमः, ओम शुचारवे नमः, ओम श्रोत्रियाय नमः, ओम वदान्याय नमः, ओम दुर्लभाय नमः, ओम कुटुंबिने नमः, ओम विरजाय नमः, ओम सुगंधाय नमः, ओम विश्वंभराय नमः, ओम भवातीताय नमः, ओम तिष्याय नमः, ओम सामगाय नमः, ओम अद्वैताय नमः, ओम द्वितीयाय नमः, ओम कल्पराजाय नमः, ओम भोगिने नमः, ओम चिन्मयाय नमः, ओम शुक्लज्योतिषे नमः, ओम क्षेत्रगाय नमः, ओम सर्वभोग समृद्धाय नमः, ओम सांपरायाय नमः, ओम स्वप्रकाशाय नमः, ओम स्वच्छंदाय नमः, ओम सुतंतवे नमः, ओम सर्वज्ञमूर्तये नमः, ओम गुह्येशाय नमः, ओम सुशांताय नमः, ओम शारदाय नमः, ओम सुशीलाय नमः, ओम कौशिकाय नमः, ओम धनाय नमः, ओम अभिरामाय नमः, ओम तत्वाय नमः, ओम व्यालकल्पाय नमः, ओम अरिष्टमथनाय नमः, ओम सुप्रतीकाय नमः, ओम आशवे नमः, ओम ब्रह्मगर्भाय नमः, ओम वरुणाय नमः, ओम अद्रये नमः, ओम कालाग्निरुद्राय नमः, ओम श्यामाय नमः, ओम सुजनाय नमः, ओम अहिर्बुद्ध्याय नमः, ओम जाराय नमः, ओम दुष्टानां पतये नमः, ओम समयनाथाय नमः, ओम समयाय नमः, ओम गुहाय नमः, ओम दुर्लंघ्याय नमः, ओम छंदस्साराय नमः, ओम दंष्ट्रिणे नमः, ओम ज्योतिर्लिंगाय नमः, ओम मित्राय नमः, ओम जगतां हितकारिणे नमः, ओम कारुण्यनिधये नमः, ओम श्लोकाय नमः, ओम जयशालिने नमः, ओम ज्ञानोदयाय नमः, ओम बीजाय नमः, ओम जगद्विभ्रमहेतवे नमः, ओम अवधूताय नमः, ओम शिष्टाय नमः, ओम छंदसांपतये नमः, ओम फेन्याय नमः, ओम गुह्याय नमः, ओम सर्वबंधविमोचिने नमः, ओम उदारकीर्तये नमः, ओम शाश्वतप्रसन्नवदनाय नमः, ओम वसवे नमः, ओम वेदकाराय नमः, ओम ब्राजिष्णुजिष्णवे नमः, ओम चक्रिणे नमः, ओम देवदेवाय नमः, ओम गदाहस्ताय नमः, ओम पुत्रिणे नमः, ओम पारिजातसुपुष्पाय नमः, ओम गणाधिपाय नमः, ओम सर्वशाखाधिपतये नमः, ओम प्रजनेशाय नमः, ओम सूक्ष्मप्रमाणभूताय नमः, ओम सुरपार्श्वगताय नमः, ओम अशरीरशरीराय नमः, ओम अपगल्भाय नमः, ओम सुकेशाय नमः, ओम सुपुष्पाय नमः, ओम श्रुतये नमः, ओम पुष्पमालिने नमः, ओम मुनिध्येयाय नमः, ओम मुनये नमः, ओम बीजसंस्थमरीचये नमः, ओम चामुंडाजनकाय नमः, ओम कृत्तिवाससे नमः, ओम युक्तकेशाय नमः, ओम योग्याय नमः, ओम धर्मपीठाय नमः, ओम महावीर्याय नमः, ओम दीप्ताय नमः, ओम बुद्धाय नमः, ओम अशनये नमः, ओम विशिष्टेष्ठाय नमः, ओम सेनान्ये नमः, ओम द्विपदे नमः, ओम कारणाय नमः, ओम भगवते नमः, ओम बाणधर्पहराय नमः, ओम अतीन्द्रियाय नमः, ओम रम्याय नमः, ओम जनानंदकराय नमः, ओम सदाशिवाय नमः, ओम सौम्याय नमः, ओम चिंत्याय नमः, ओम शशिमौलिने नमः, ओम जातुकर्ण्याय नमः, ओम सूर्याध्यक्षाय नमः, ओम ज्योतिषे नमः, ओम कुंडलीशस्य वरदाय नमः, ओम अभयाय नमः, ओम वसंताय नमः, ओम सुरभये नमः, ओम जयारिमथनाय नमः, ओम प्रेम्णे नमः, ओम पुरंजयाय नमः, ओम पृषदश्वाय नमः, ओम रोचिष्णवे नमः, ओम असुरजिते नमः, ओम श्वेतपीताय नमः, ओम चंचरीकाय नमः, ओम तमिश्रमतनाय नमः, ओम प्रमाथिने नमः, ओम निदाघाय नमः, ओम चित्रगर्भाय नमः, ओम शिवालयाय नमः, ओम स्तुत्याय नमः, ओम तीर्थदेवाय नमः,
ఓం పత్తీనాం పతయే నమః, ఓం విచిత్రశక్తయే నమః, ఓం నిస్థూలరూపాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం తపసే నమః, ఓం అహంకార స్వరూపాయ నమః, ఓం మేధాధిపతయే నమః, ఓం అపారాయ నమః, ఓం తత్వవిదే నమః, ఓం క్షయద్వీరాయ నమః, ఓం పంచాస్యాయ నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం విష్ణు ప్రాణేశ్వరాయ నమః, ఓం అగోచరాయ నమః, ఓం యామ్యాయ నమః, ఓం క్షేమ్యాయ నమః, ఓం వడవాగ్నయే నమః, ఓం విక్రమాయ నమః, ఓం స్వతంత్రాయ నమః, ఓం స్వతంత్రగతయే నమః, ఓం అనావృతాయ నమః, ఓం ముక్తాయ నమః, ఓం మాతృకాపతయే నమః, ఓం బీజకోశాయ నమః, ఓం దివ్యానందాయ నమః, ఓం ముక్తయే నమః, ఓం విశ్వదేవాయ నమః, ఓం శాంతరాగాయ నమః, ఓం సుదేవాయ నమః, ఓం హేమగర్భాయ నమః, ఓం అనాద్యంతాయ నమః, ఓం చండాయ మనోనాథాయ నమః, ఓం జ్ఞానస్కందాయ నమః, ఓం తుష్టాయ నమః, ఓం కపిలాయ మహర్షయే నమః, ఓం త్రికాగ్నికాలాయ నమః, ఓం దేవసింహాయ నమః, ఓం మణిపూరాయ నమః, ఓం చతుర్వేదాయ నమః, ఓం స్వరూపాణాం స్వభావాయ నమః, ఓం అంతర్యాగాయ నమః, ఓం శ్లోకాయ నమః, ఓం వన్యాయ నమః, ఓం మహాధర్మాయ నమః, ఓం ప్రసన్నాయ నమః, ఓం సర్వాత్మజ్యోతిషే నమః.

భైరవాయ నమః ఓం భూతనాథాయ నమః ఓం భూతాత్మనే నమః ఓం భూతభావనాయ నమః ఓం భూతవాసాయ నమః

ఓం కాంత విగ్రహాయ నమః, ఓం కవచినే నమః, ఓం కంటకినే నమః, ఓం కుంఠినే నమః, ఓం కార్యకోవిద విక్రమాయ నమః, ఓం కాలభక్షాయ నమః, ఓం కలింకారిణే నమః, ఓం

నమః. ఓం నిధిసిద్ధిప్రదాయకాయ నమః. ఓం మఘవాప్రియాయ నమః. ఓం బ్రహ్మసృష్టయే నమః. ఓం బ్రహ్మవీర్యాయ నమః. ఓం బాణహస్తాయ నమః.

0: நமோ மஹத்பியோ ரிஷிப்யோ குருப்யோ நமஹ. ஓம் நமோ பகவதே ருத்ராய. சிவமயமைன சபா சதஸ்சுக்கு சவனைய நமஸ்ல சமர்ப்பண చేసుకుంటూ నిన్నా మొన్న కూడా మనం ఈ రుద్ర అధ్యాయము అని వేదంలో చెప్పబడుతున్నటువంటి రుద్ర నమకము రుద్ర ప్రష్టము అనేటువంటి భాగం గురించినటువంటి ప్రస్తావన చేయడం జరిగింది. పరమేశ్వరుడు ఎంత ప్రకాశ స్వరూపుడో అంత ఆర్ద్ర స్వరూపుడు, అంత తడి ఆయన దగ్గరుంది. ఆ ఆర్ద్రత దయ ప్రేమ ఇలాంటి ఆర్ద్రత. బాగా బాధపడితే ఒక ఎండిపోతే ఒక గ్లాసు నీళ్లు తాగండి, ఎంత శాంతి ఇస్తుందో మనకి. అలాగే విశ్వమంతా వ్యాపించిపోయిన ఆ పరమేశ్వరుణ్ణి తలంచుకోగానే ఒక శాంతి వెంటనే ఆయన ఇస్తున్నాడు. ఆ శాంతికి సంకేతమే ఆయన తడిసిపోయి కనిపించడం. అందుకే పరమేశ్వరుల్లో రెండు స్వరూపాలు ఉన్నాయి. దీనినే లలితా శాస్త్రంలో చిదేక రసరూపిణి అని చెప్పారు. చిత్ ఏక రసరూపిణి, ఆవిడ కేవల జ్ఞానంతో ఉన్న ఆనంద స్వరూపిణి, కేవల జ్ఞాన ఆనంద స్వరూపిణి. జ్ఞానం ఆనందం, అదే శివుడు జ్యోతిష్పాటకలింగం అనడం, మౌళివిలు సత్పుణ్యేందు వాంతామృతై అనడం. ఈ జ్ఞానానంద స్వరూపుడై ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి నేను ధ్యానిస్తున్నాను. ఆయన ఎవడు? ధ్రువపదం, ధ్రువుడు ఆయన. అచలం శాశ్వతం ధ్రువం అని వర్ణించింది కదా, శాశ్వతమైన వాడు. ఇన్ని ఇన్ని మారుతూ వెళుతూ ఉన్నాయి మనం చూస్తున్నవన్నీ విశ్వంలో. వీటి వెనకాల మారని వాడు ఒకడు ఉన్నాడు. అలలు ఎన్ని ఆడుకుంటున్నా సముద్రం అలాగే ఎలా ఉంటున్నదో, ఇన్ని అలలు ఆ సముద్రంలోనే ఎలా కదులుతున్నాయో, ఆ బ్రహ్మము సముద్రం ప్రతి అలలో వ్యాపించినట్లుగా కనిపిస్తున్న భువనములన్నిట్లోనే బ్రహ్మము వ్యాపించి ఉన్నా వీటి వేటి వికారాలు అంటకుండా ఆయన ధ్రువమై ఉన్నాడు. అలలు మారిపోతున్నాయి, సముద్రం మారుతుందా? ఇవాళ కనబడిన అల రేపు ఉండదు, అంతెందుకు ఇప్పుడు కనబడినాల వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ దానికి మూలమైన సముద్రం ఎక్కడికి పోతుంది? అందుకు అచలం శాశ్వతం ధ్రువం. ఇలాంటి అలలు లాంటి వాళ్ళ మనమే కాదు కనిపించే ప్రతిది. కానీ ప్రతి అలలో సముద్రం వ్యాపించి ఉన్నట్లుగా విశ్వంలో ప్రతి భువనంలో వ్యాపించి ఉన్నాడు. ఈ మహాసముద్ర దర్శనమే ఈ శివలింగ ధ్యాన శ్లోకంలో ఉందండి. ఇప్పుడు చెప్పండి, భారతీయుల పూజా విధానాలు కేవలం నమ్మకాల విశ్వాసాల కాదు, విజ్ఞానాలు ప్రతివి కూడా. విశ్వానంతటిని ఏక చైతన్యంగా చూడగలిగేటటువంటి మహావిజ్ఞానం మనం ప్రార్థించే ప్రార్థనల్లోనే పెట్టుకున్నామే. ఇలాంటి ఈ దేశానికి ప్రార్థనలు నేర్పుతారా వచ్చి? ఇలాంటి ఈ దేశం కోసం ఎవడో వచ్చి ప్రార్థన చేయాలా? ఇంతకన్నా ప్రార్థన ఎవడు చేయగలడు? విశ్వవ్యాపకమైన మహా చైతన్యాన్ని కదిలించి విశ్వాన్నే మార్చగలిగే విశ్వేశ్వరుణ్ణి ఆరాధించే దేశానికి ఒకడు మతం వచ్చి చెప్పాలా? ప్రార్థనలు వచ్చి చెప్పాలా? అవి మన వాళ్ళు వినాలా? ఇప్పుడు చెప్పండి, ఇది ఇంత విశిష్టమైన ఈ భవ్య సంస్కృతికి నమస్కారం చేసుకుందాం. ఇప్పుడు మనం చూస్తే ఇలా ఇప్పుడు నిర్గుణమైన పరబ్రహ్మమని చెప్పారు. అది నా ఎదురుగా ఉంది ఈ శివలింగం. ఎంత గొప్ప విశేషం చూడండి, విశ్వమంతా వ్యాపించిన వాడిని ఒక్క లింగంలో మనం చూస్తున్నాం. ఆయన విశ్వమంతా మళ్ళీ ఇది నిర్గుణతత్వ దర్శనమైతే సగుణంగా ఎలా ఉన్నాడో చూపిస్తున్నారు. వెంటనే సగుణ ధ్యాన శ్లోకం. బ్రహ్మాండ వ్యాప్త దేహాః భసిత హిమరుచాః భాసమానా భుజంగైః కంఠే కాలః కపర్దాః కలిత శశికళాః చండ కోదండ హస్తాః త్రియక్షాః రుద్రాక్షమాలా సల్లిత వపుషాః శంభవా మూర్తిభేదాః రుద్రాః శ్రీ రుద్ర సుక్త ప్రకటిత విభువాః న ప్రయచ్ఛంతు సౌఖ్యం. ఎలా ఉన్నాడయ్యా పరమేశ్వరుడు అంటే పరమేశ్వరులు అన్నాడు ఇక్కడ. రుద్రాహ అనేది బహువచనం, రుద్రులు. శతమనంతం భవతి అని చెప్పినట్లుగా అనంతము లేని రుద్రుడు. ప్రతి రుద్రుడు ఒక్కలాగే ఉన్నాడు గనక అనంత రుద్రులది ఏక రూపములే. అవి ఎలాగో అంటే బ్రహ్మాండ వ్యాప్త దేహాహ, బ్రహ్మాండమంతా నిండిపోయినట్ట. భసిత హిమరుచాహ, తెల్లని కాంతులతో ఉన్నారు, దానికి తోడు భస్మరేఖలు కూడా దిద్దుకున్నారు. భాసమానా భుజంగై, సర్పములతో అలంకరింపబడినటువంటి వారు. కంఠే కాలాహ, అందరికీ నీలకంఠమే. ఒక్కడు నీలకంఠుడైతే ఆయన నుంచి వచ్చే వాళ్ళందరూ నీలకంఠుడే. కంఠే కాలాహ కపర్దాహ, జటాజూటములు ధరించి ఉన్నట్ట. కలిత శశికళాహ, అందరూ కూడా చంద్రలేఖను ధరించి ఉన్నటువంటి వారు. చండ కోదండ హస్తాహ, కోదండాన్ని ధరించి ప్రకాశిస్తున్నటువంటి వారు. ప్రతివారు త్రియక్షాహ, మూడు కన్నుల వాళ్ళు. రుద్రాక్షమాలాహ, రుద్రాక్షలు ధరించి ఉన్నారు. సలలిత వపుషాహ, లలితమైన శరీరంతో ఉన్నారు అందరూ కూడా, లావణ్యమయమైన శరీరంతో ప్రకాశిస్తున్నారట. లలిత అంటే లావణ్యము అనొకర్థం,
1: లలిత అంటే లోకానికి అతీతమైనటువంటి వారు అని అర్థం. సలలిత వపుషాహ శాంభవాహ అంటే లోకానికి శుభమును కలిగించువారు. మూర్తిభేదాహ అనేక మూర్తులతో ఉన్నటువంటి వారు, వాళ్ళు రుద్రాహ, వాళ్ళు రుద్రులు. ఆ రుద్రులే రుద్రసూక్త ప్రకటిత విభవాహ, ఈ రుద్రసూక్తముల ద్వారా మనకి విభవములన్నీ ప్రకటింపజేస్తున్నారు. అటువంటి రుద్రులు ఏం చేయాలి, నహ అంటే మాకు ప్రయచ్ఛంతు సౌక్ష్యం, సౌక్ష్యమునిచ్చుగాక అని ప్రార్థించారండి. ఇక్కడ ఆ జ్యోతిర్మయమైన ఆ శివలింగంలో ఎన్నెన్ని రుద్రరూపాల విశ్వమంతా నిండిపోయిన రుద్రులందరినీ దర్శిస్తున్నాం. అందుకు ఒక్కసారి ఆ శివలింగం దగ్గరికి వెళితే విశ్వవ్యాపకమైన ఒక మహాచైతన్యం నా ఎదురుగా ఉన్నది, అందులో ఇన్ని రూపాలతో ఆ పరమేశ్వరుడున్నాడు అని తెలిసి అప్పుడు మనం ఆరంభిస్తున్నాం రుద్ర నమకం చదవడం లేదా పఠనం పారాయణం అర్థం చేసుకోవడం. మొదటి స్వామికి నమస్తే అని మొదలుపెట్టాం. ఓ రుద్ర నమస్కారం, నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం ఉత తే నమః. ఇది పదమును విభజించి చెప్పుకున్నా. ఇది ప్రథమ మంత్రం ప్రథమోనువాకంలో మొదటి అనువాకంలో నమస్తే రుద్ర నీకు నమస్కారం అని చెప్తున్నారు. నమకం అని ఎందుకన్నారు, రుద్ర శబ్దానికి అర్థమేమిటి, ఘోర అఘోర రూపములతో విశ్వమంతా పరమేశ్వరుడు వ్యాపించి ఉన్నాడని ఆయన్ను శివముగా దర్శించడం ఏదైతే ఉందో ఆ ప్రక్రియే రుద్రాధ్యాయమని, శుభంకరంగా శాంతంగా త్రిగుణాతీతంగా ఉండే ఆ పరమేశ్వరుణ్ణి ప్రత్యణువునా దర్శించడమే రుద్రం యొక్క ప్రయోజనమని తెలియజేసి నమస్కారం యొక్క ప్రశస్తిని చెప్తూ నమ్రభావమే నమస్కారమని, మనస్సమర్పణమే నమస్కారమని, అహంకార సమర్పణం అని తెలియజేస్తూ ఇంకా చెప్పాలంటే నమస్కారం అంటే శరణాగతి అని చెప్పవచ్చు. భగవత్ శరణాగతే కైవల్య హేతువు. మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ కూడా ఆ సాధన చేయడానికి కూడా భగవంతుని యొక్క కారుణ్యం మనకి కావలసింది. వేదం ఒప్పుకున్నది ఈ మాట శరణాగతి అనే మాటని, ఉపనిషత్తుల్లోనే చెప్తున్నది. ఆత్మబుద్ధి ప్రకాశం అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని ఉపనిషత్ మంత్రం. ముముక్షువైన నేను శరణ వేడుతున్నాను అని, ఎందుకంటే ఈశ్వరానుగ్రహం లేనిదే జ్ఞానం అనేదే లేదు. ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన అని. అందుకు పరమేశ్వర శరణాగతి అనేటువంటి దాని చేతనే మనం తరించగలం గనక శరణాగతి ద్వారా పరమేశ్వరుడు అవగతమవుతాడు. ఒక్క మాట చాలు వేదానికైతే, మనకు బోధపరచడానికి 1000 మాటలు కావాలి కానీ వేదం ఒక్క మాటతో మనకి తెలియజేస్తుంది. నమస్తే ఈ ఒక్క మాట చాలు మనకి, దానితోనే ప్రారంభమవుతోంది ఈ మంత్రం. నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః. ఇక్కడ విశేషం రుద్ర అని సంబోధిస్తున్నారు. ఇది వినే ముందు ఒక చిన్న విన్నపం ఏమిటి అంటే, రుద్రం అనేది వేదమంత్రం. వేదమంత్రం అన్నప్పుడు స్వరం చాలా ప్రధానం. కేవలం శబ్దం మాత్రమే కాదు స్వరం కూడా చాలా ప్రధానం. అయితే ఇక్కడ నేను చెప్పేటప్పుడు మాత్రం స్వరాన్ని నేను చెప్పడం లేదు, కేవలం ఆ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలను ఒక శ్లోకము మాదిరిగా చెప్పి చెప్తున్నాను. ఇది ఎంతవరకు సంప్రదాయ సమ్మతము అని ప్రశ్నిస్తే, దీని గురించి పెద్దల్ని అడిగి ప్రాచీన గ్రంథాన్ని పరిశీలించి భాష్యకారులు ఏ విధంగా వెళ్ళారో పరిశీలించితే అర్థం తెలుసుకునేటప్పుడు మాత్రం స్వరసహితంగా చెప్పనవసరం లేదు అనేటటువంటి ప్రాచీన సంప్రదాయజ్ఞుల మాటను అనుసరించే ఇక్కడ చెప్తున్నాను గనక స్వరాన్ని నేను చెప్పడం లేదు. స్వరసహితంగా మంత్రం చెప్పాలంటే ఇది కాదు పద్ధతి, దాని పద్ధతి వేరు, దాని ప్రక్రియ వేరు. ఇది ప్రయోగం కోసం చేసేటప్పుడైతే స్వరము మొదలైనవన్నీ అవసరం. ఇది ప్రయోగ విధిగా చేయట్లేదు, కేవలం అర్థజ్ఞానం కోసం మనం చెప్పుకుంటున్నాం గనక ఇక్కడ స్వర ప్రసక్తి అవసరం లేదన్న పెద్దల మాటని ప్రమాణంగా తీసుకునే చెప్తున్నాను. ఇక్కడున్న పెద్దల విషయాన్ని గ్రహించగలరని మనవి చేసుకుంటున్నాను. నమస్తే అని ప్రారంభించారు రుద్ర అనేది సంబోధన. ఓ రుద్ర నమః, రుద్ర నమస్కారం. మనం రుద్ర నమస్కారం అన్నాం కానీ వేదం నమస్కారం రుద్ర అన్నది, అది విశేషం. నమస్కారం ముందు చెప్పింది, ముందు శరణాగతి. శరణాగతిలో ఎవరికి శరణాగతి, రుద్ర నీకు. నీ యొక్క మన్యవే నమః, నీ కోపానికి నమస్కారం అన్నదండి గొప్ప విశేషం చూడండి. తే మన్యవే నమః హే రుద్ర, ఓ రుద్ర నీ కోపానికి నమస్కారం. ఆ తర్వాత దేనికి నమస్కారం, ఉత అంటే మరియు ఇంకా అనర్థం.
0: నీ కోపానికి నమస్కారం. ఇషవే నమః, ఇషువు అంటే బాణం, నీ బాణానికి నమస్కారం. ఆడు తర్వాత నీ ధనస్సునికి నమస్కారం, నీ చేతులకు నమస్కారం. ఎంత చక్కటి క్రమం ఉందో ఇందులో మీరు చూడండి. వేదం కన్నా గొప్ప కవిత్వం ఎవరూ ఇవ్వలేరు. వేదానికే కవిహి కావ్యం అనే మాట వేదమంత్రాలకు సిద్ధమైన మాట. అది తర్వాత మనం లోకంలోకి దించుకున్నాం. కానీ కవి కావ్యం అనే మాట వేదానికి తప్ప ఇంక దేనికి వర్తించదు. లోకంలో రచయితలు ఉండొచ్చు, కానీ కవి మాత్రం వేదమే. వేదవేద్యుడైన పరమేశ్వరుడే కవి. ఆ ద్రష్టత్వం అనేటువంటిది వేదమంత్రానికి ఉంది కనుక వేదమంత్రాలకి కవులు అని పేరు. ఆ మంత్రములు ఎంత అందంగా చెప్తున్నా, ఇంతకన్నా అద్భుతమైన పిక్చర్ ఎవరివ్వగలరా చెప్పండి. పరమేశ్వర, నీ కోపానికి నమస్కారం, నీ బాణానికి నమస్కారం, నీ ధనస్సుకు నమస్కారం, నీ చేతికి నమస్కారం అంటున్నాడు. అలాగే ఇక్కడ నాలుగు నమస్కారాలు ఉన్నాయి. నమస్తే మన్యవే, ఇషవే నమః, ధన్వనే నమః, బాహుభ్యాం నమః. ఇవన్నీ తే తే తే అంటే నీ యొక్క అని. అలాగే నీ యొక్క కోపానికి, బాణానికి, ధనుస్సుకి, చేతులకి నమస్కారం. ఈ ప్రక్రియలో ఉన్న విశేషం చూడండి. పరమేశ్వరుడు ఈ మంత్రం చెప్పగానే మన కళ్ళ ముందు ఎలా కనబడుతున్నాడు? ధనుస్సును ధరించి బాణాన్ని ఎక్కుపెట్టి నిలబడ్డ పరమేశ్వరుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. కోదండధారియే కనిపిస్తున్నాడు. కోదండము ఆయన ధరించింది. నిన్న మనం చెప్పుకున్నటువంటి శివ ధ్యాన శ్లోకంలో బ్రహ్మాండ వ్యాప్త దేహాః భసిత హిమరుచా భాసమానా భుజంగై కంఠే కాళా కపర్దాః కలిత శశికళాః చండ కోదండ హస్తాః అని చెప్పుకున్నాం. తీవ్రమైనటువంటి కోదండాన్ని పట్టుకున్నటువంటి వారు అని. ఈ కోదండ అనేటటువంటి శబ్దం వేదంలో పరమేశ్వరుడి యొక్క ఆయుధ విశేషంగా మనం గమనిస్తున్నాం. కోదండం అంటే అర్థం ఏమిటి? ధనుస్సుకి కోదండం అనే పేరున్నది, కానీ అందరి ధనుస్సుకి కోదండం అనం. మన రామచంద్రమూర్తి యొక్క ధనుస్సుకి కోదండం అంటున్నాం. కానీ అర్జునుడు ఎంత గొప్ప విలుకాడైనా కోదండార్జునుడు అని అనం. రాముడికి మాత్రం కోదండ రాముడు అని పేరు. ఆ రాముడికి శివుడికే అది చెల్లును. అదే శివరాముడి యొక్క ఐక్యత అనేటువంటిది వారి తత్వం. అది ఆయన కూడా అలా నిలబడ్డాడా, ఆ ధనుస్సు పట్టుకున్న రామచంద్రమూర్తి. ముల్లోకాలు గడగడలాడిపోతాయి. వాల్మీకి వర్ణిస్తాడు, ఆయన ధనుస్సు తీయడం ఆలస్యం దేవతలకు కూడా భయం పుడుతుందిట. కశ్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్స సంయుగే అని వాల్మీకి రామాయణంలో రామచంద్రుని గురించి చెప్తూ, ఆయనకు కానీ కోపం వచ్చిందా, దేవాశ్చ బిభ్యతి, దేవతలు సైతం వాళ్ళు భయపడిపోతారు సుమా అని చెప్పారు. దేవతలను సైతం భయపెట్టగలిగే వాడెవడో అతడు అసలైన రాజు. రాజు దగ్గర ఎంత కారుణ్యం ఉంటుందో అంత కాఠిన్యం ఉంటుంది. కాఠిన్యం లేని రాజును అందరూ మెత్తని వాడే అని ఇష్టానుసారం ప్రవర్తిస్తారు. అందుకే రాజు దగ్గర లోకరక్షణ అనే కారుణ్యం ఎలా ఉంటుందో, ధర్మము కోసం అధర్మాన్ని శిక్షించడం అనేటువంటి కాఠిన్యం కూడా అంతే ఉంటుంది. ఈ రెండు ఉన్నవాడే జగత్ ప్రభు అవుతాడు. జగదీశ్వరుడు, సర్వేశ్వరుడు, విశ్వేశ్వరుడు అయిన పరమశివుడు కూడా జగదీశ్వరుడు గనుక ఆయన ఆ కోపాన్ని ముందు ప్రదర్శించాడు. ఇంత ధనస్సు బాణం తీయడానికి కారణమేమిటి? కోపం. అందుకు ముందు కోపం తగ్గించుకోవాలి కనుక కోపానికి ముందు నమస్కారం చేశారు. తే మన్యవే నమః, రుద్రాని నమస్ నీ కోపానికి నమస్కారం. ఎందుకంటే ఆ సంధించిన బాణము ద్వారా ఏది కనిపిస్తుంది? ఆయన కోపం అందులోంచి వస్తుంది. ఒట్టి బాణం మాత్రం విసిరితే తగులుతుంది, తగిలితే నొప్పెడుతుందా చెప్పండి మనకి? ఆ బాణాన్ని ధనుస్సుకు సంధించి లాగాలి. ఎంత లాగాలి అంటే ఆయనకి ఎంత కోపం ఉందో ఆ కోపం అంతా చూపించి లాగితే అది వచ్చి గట్టిగా తగులుతుంది. అందుకు బాణం ద్వారా ప్రయుక్తమైనది ఏది? ఆయన కోపం ప్రయోగింపబడింది అనమాట. అందుకు ముందు కోపానికి నమస్కరిస్తున్నాడు. ఏ కోపంతో నువ్వు నా మీద బాణాన్ని సంధించావో ఆ కోపానికో నమస్కారం, ఆ సంధించిన బాణానికో నమస్కారం. ఆ బాణం ఏ ధనుస్సుకు సంధించేవో ఆ ధనుస్సుకు నమస్కారం, ఆ ధనుస్సును ఏ చేత్తో పట్టుకున్నావో చేతికు నమస్కారం అన్నారు. ఈ క్రమం చూడండి, ఆ విశేషం చూడండి ఇక్కడ. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతున్నది, పరమేశ్వరుడు మన మీద ఒక బాణం ప్రయోగించితే మనం భయవిఫలమై ఆయన యొక్క చరణాలని పట్టుకుని స్వామి నన్ను మన్నించు, నీ కోపానికి నమస్కారం అనేది ఇప్పుడు మనకు అర్థమైంది. ఇది సందర్భం. ఏది సందర్భం? ఆయన బాణం మన మీద ప్రయోగింపబడడం సందర్భం. ఇక్కడ మనకి 11 అనువాకాల రుద్రంలో మొదటి అనువాకం పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం అనేటువంటిది. మొదటి అనువాకం ఏమిటి? పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం. ప్రసన్నం ఆయన కానీ ప్రసన్నమైతే ఏం జరుగుతుంది? ఆయన ఏమిటో మనకు చెప్తాడు. ఆయన ఏమిటో తర్వాత అనువాకాల్లో మనకు కనిపిస్తుంది. ఆయన ఏమిటి అంటే సర్వేశ్వరుడు, సర్వాత్మకుడు, సర్వాంతర్యామి. ఈ మూడు తత్వములు మిగిలినటువంటి 8 అనువాకాల్లోనూ మనకు కనిపిస్తుంది. వాటి తర్వాత మనకి 10వ అనువాకానికి వచ్చాం. అంటే 8 అనువాకములు సర్వేశ్వరత్వ సర్వాంతర్యామిత్వ సర్వ వ్యాపకత్వాన్ని తెలియజేస్తే, మొదటి అనువాకం ప్రసన్నతని తెలియజేస్తే 9 అనువాకాలు అయ్యాయి. 10వ అనువాకంలో భగవత్ ప్రార్థన, ఆ పరమేశ్వరుని ప్రార్థించడం కనబడుతుంది. 12వ అనువాకములో వివిధ రూపములుగా ఉన్న రుద్రులు, సహస్రాణి సహస్రతో వైరుద్రాహ, వారికి నమస్కారం చెప్తారు. ఇలాగ మొత్తం 11 అనువాకముల విభజన మనకి ఒక అవగాహన కోసం చెప్పడం జరిగింది. అందువల్ల ఈ ప్రథమ అనువాకంలో ఏం కనిపిస్తోంది మనకి, ప్రసన్నం చేసుకోవడం కనిపిస్తుంది. ప్రసన్నత కోపంగా ఉన్నవాడిని ప్రసన్నం చేసుకోవడం అనేటువంటిది. కోపం ఎవడికి స్వభావమో వాడిని ఎవడూ ప్రసన్నం చేసుకోలేడు, గుర్తుపెట్టుకోండి. ఒక గుణం స్వభావమా లేక ఆరోపితమా? స్వభావ గుణాన్ని ఎవడు కూడాను మార్చలేడు. ఒక పండు మనం తీసుకొచ్చి దానికి గాని ఉప్పు అంటుకుంది అనుకోండి, దాన్ని కడగలం, కడిగి ఆ పండుని తినగలం. ఎందువల్ల, పండుకి ఆ ఉప్పు గుణం స్వభావం కాదు. అదే ఉప్పు గల్లుని తీసుకొచ్చి మీరు శుభ్రంగా కడిగి తినగలరా? లేవు. ఎందుకు? దానికి ఉప్పు స్వభావం గనక. అందుకు కోపం స్వభావం అయితే ఆ దైవాన్ని మనం ప్రసన్నం చేసుకోలేము. పరమేశ్వరునికి కోపం స్వాభావికం కాదు, అది విశేషం. మరి ఆయన ఎవడు? స్వతహాగా ఆయన శాంత స్వరూపుడు. ఆయనకి ఏ ఒక్కరి మీద కోపం కానీ ఏ ఒక్కరి మీద ప్రేమ కానీ లేదు ఆయనకి. అది శాస్త్రసిద్ధమైన విషయం. గీతలో కృష్ణ పరమాత్మ ఇదే చెప్పాడు, నాకు ఒకరి మీద ఆగ్రహం కానీ నమే ద్వేష్యోస్తి కశ్చన, నేను ద్వేషించాలనుకునేవాడు ఎప్పుడూ లేడయ్యా. నమే ద్వేష్యోస్తి కశ్చన అయినప్పుడు మరి రాముడుగా ఎందుకు దిగిరావాలి, కృష్ణుడుగా ఎందుకు దిగిరావాలి, నరసింహునిగా ఎందుకు దిగిరావాలి? వచ్చినప్పుడు మామూలుగా ఊరుకున్నాడా? ఆ నృసింహస్వామిగా వచ్చిన, కృష్ణుడిగా వచ్చిన, రాముడిగా వచ్చిన ఎదురు శత్రువు గడగడలాడాడే, మరి కోపం లేదంటే ఒప్పుకుంటామా అని కోపం ఉంది. జాతరోషస్సు సంయోగే చెప్తూనే ఉన్నారు. కానీ జితక్రోధ అన్నారు మళ్ళీ రారాముణ్ణి, క్రోధాన్ని జయించేడు అని. ఈ క్రోధం ఎటువంటిది? అధర్మాన్ని శిక్షించడానికి స్వామి ప్రకటించిన ఒక ప్రతాపం మాత్రమే తప్ప ఆయన స్వభావ సిద్ధమైనటువంటిది కోపం కాదు. అందుకు స్వామి నీ కోపం ఏమిటి అంటే ఆయన చెప్పాడు, ఎందుకు కోపం వస్తుంది భగవంతుడికి అర్థం చేసుకోండి. ఊరికనే మన మీద కోపగించుకుంటున్నాడా? ఇక్కడ మనం భగవంతుడిని ఎందుకు శరణు పెడుతున్నాం? దుఃఖం నుంచి విమోచనం కోసం. ముందు అది అర్థం చేసుకున్నాం. కోపానికి ఎందుకు నమస్కరించాం అంటే ఆ కోప ప్రభావం మనం అనుభవిస్తున్నాం. మన ఎదురుగా ఉన్న బాణాన్ని చూసి వణికిపోతున్నాం మనం. అంటే ఒక సంఘటన నుంచి మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. ఈ సంఘటన ఎక్కడి నుంచి వచ్చింది? మనకు ఉన్న ప్రకృతి నుంచే ఇది వచ్చింది కదా. ప్రకృతి నుంచి ప్రయోగింపబడినటువంటి ఒక సంఘటన, ప్రకృతి శక్తి నుంచి వచ్చినది. కనుక ఈ ప్రకృతి శక్తి ఏదో అది బాణంగా గోచరిస్తున్నది. దాన్ని చూసి మనం భయవిఫలమవుతున్నాం. కానీ ఈ ప్రకృతి శక్తి అనేది ఏ ధనుస్సుకు సంధింపబడిందో చూడండి. ఒక బాణాన్ని చూడడం కాదు, ఈ బాణం దేని మీద ఉంది? ఈ బాణం ధనుస్సు మీద ఉంది. అందుకు మనం కొట్టేది కేవల బాణమా కాదు, బాణం దేని యందు ఉందో ధనుస్సు కూడా కారణం దీనికి. అందుకు కారణం నుంచి కారణానికి వెళ్ళడం ఇది, ఈ ప్రక్రియ చాలా జాగ్రత్తగా చూడండి. ముందు బాణమే కనబడుతుంది ఎవరికైనా, తర్వాత కొంచెం ఆలోచిస్తే, గడగడ వణికిపోకుండా కాస్త ఆలోచిస్తే ఈ బాణం ఉన్న ధనుస్సు కనబడుతుంది. కేవలం ధనుస్సు చేయగలుగుతుందా? ఆ ధనుస్సును చెయ్యిని ఇప్పుడు మనం పట్టుకుంటాం. ఇప్పుడు మనం తొలగించే దేన్ని? బాణాన్న, ధనుస్సున, చేతిన, లేదా ఆ చెయ్యి ఎవరిదో ఆయనని ప్రసన్నం చేసుకుంటే ఇవన్నీ తగ్గిపోతాయి. ఇది అనమాట కారణం ఏమిటా అని వెతుకుతూ వెళ్ళేటువంటి ఒక అద్భుతమైన క్రమం ఈ మంత్రంలో మనకి చూపిస్తున్నాడు. ప్రకృతి శక్తి నుంచి మనం దుఃఖం అనుభవిస్తున్నాం. ప్రకృతి శక్తులు అంటే నీరు, నిప్పు ఇవి మాత్రమే అనుకోవద్దు. నిన్న చెప్పినట్లు మన చుట్టూ ఉన్నటువంటి సమస్త వ్యవస్థ కూడా ప్రకృతిలోని భాగమే. చిట్ట చివరికి మనలోంచి వ్యక్తమవుతున్నటువంటి అనుభవాలు కూడా. అయితే ఈ బాణములన్నీ దేనికి సంధించున్నాయి? ప్రకృతి అనే ఒక మహాధనువుకి సంధింపబడి ఉన్నాయి ప్రకృతి శక్తులన్నీ కూడా. ఈ ధనువు ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. ఆయన ఊరికనే ప్రయోగిస్తున్నాడా కోపాన్ని? అంటే కోపం ఎందుకు వస్తుందో ఆయనే శాస్త్రంలో చెప్పారు. ఏమని? శృతి స్మృతి మమై వాజ్ఞ యస్త్వాముల్లంఘ్యవర్తతే ఆజ్ఞాచ్ఛేది మమ ద్వేష్యః సమే వధ్యశ్చ జాయతే. ఇది పరమేశ్వరుడు చెప్పాడు. నాకెవరి మీద కోపం వస్తుంది, ఎవడు నాకు వజ్జుడు, వజ్జుడు అంటే సంహరింపదగిన వాడు లేదా శిక్షింపదగిన వాడు, ఆయనే చెప్పాడు. నేను ప్రపంచంలో ఒక ఆజ్ఞ పెట్టాను, అంతే కదండి. ఒక రాజ్యం పాలించేటప్పుడు ఒక రాజు కొన్ని ఆర్డర్స్ పాస్ చేస్తాడు, ఒక లా పెడతాడు. ఈ లాని, ఈ ఆర్డర్ని ఎవడు పాటించడో వాడిని శిక్షిస్తాడు. శిక్షిస్తున్నప్పుడు మనం ఏడవడం సహజం. అలాగే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి దుఃఖములన్నీ కూడా ఆయన గారి యొక్క ఆర్డర్ని అతిక్రమించడం వల్లనే, అందులో సందేహం లేదు. ఊరికినే జగత్ప్రభు ఎవరిని శిక్షించడు, ఏం పాపం చేశామండి అన్నామే, అది నిజమే. సృష్టిలో కూడా ఎవడైనా దుఃఖం పడుతుంటే అయ్యో పాపం అంటాం, సహజంగా అంటాం. అంటే దానివల్లే అనుభవిస్తున్నాడ్రా అని చెప్పడమే, అదొకటి ఉంది మనకి. పాపం అంటే ఏమిటి? నా ఆజ్ఞారూపములైనటువంటి శృతులు స్మృతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘ్య అతిక్రమించి ఎవడు వర్తతే ప్రవర్తిస్తున్నాడో వాడు ఆజ్ఞాచ్ఛేది, నా ఆజ్ఞను అతిక్రమించినటువంటి వాడు, వాణ్ణి నేను శిక్షించి తీరుతాను. తప్పదు కదండి, జగదీశ్వరుడు ప్రభువు గనక ఆయన బాధ్యత. అందుకే మనకు అమ్మవారి నామాల్లో ఇదే రహస్యం కనబడుతుంది, నిజాజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద. అది ఇది ఒకటే అర్థం. అమ్మవారు ఏం చేశారు? నిజ ఆజ్ఞారూప నిగమ. నిగమ అంటే వేదములు, వేదాలను ఆధారం చేసుకున్న ధర్మశాస్త్రములు. ఇవన్నీ ఏమిటి? అమ్మవారి యొక్క, నిజ అంటే తన యొక్క, అమ్మవారి యొక్క ఆజ్ఞారూపములు. ఎవరైతే దీన్ని అనుసరిస్తారో వారికి పుణ్యం, ఎవరైతే దీన్ని అతిక్రమిస్తారో వారికి అపుణ్యం. ఇద్దరికీ రెండు ఫలాలు ఇవ్వడానికి ఆవిడే సిద్ధం. అందుకే పుణ్యాపుణ్య ఫలప్రద.

కర్మానికి ఒక యోగం ఉంది అనమాట. అది వచ్చి గుచ్చే పనేదో మనం ముందే చేసాం. అది ఏమిటి అంటే ఈశ్వరాజ్ఞా ఉల్లంఘనము. దానివల్లే ఈ దుఃఖం అనేది కలిగింది. ఈ దుఃఖ శక్తిని ప్రకటించింది నీ కోపం. ఆ తెలుసుకున్నానయ్యా, ఆ కోపాన్ని నువ్వు ఏ శక్తితో ఇస్తున్నావో అవి నీ శక్తి లేకపోతే ఇవి పనిచేయు. ఒట్టి బాణం వెళ్ళేమీ చేయలేదు. నువ్వు ప్రయోగించకపోతే దానికి ఎక్కడ శక్తి వచ్చింది? అందుకే ఈ ప్రకృతి రూప ధనువుకి, అందులోంచి వచ్చే ప్రకృతి రూప శక్తులకి కూడా ప్రయోగం చేసినటువంటి నీ చేతులున్నాయి. ఆ చేతుల్ని ప్రేరేపించినవి నీ కోపమే. అందుకు స్వామి ముందు అక్కడ నమస్కరించి ఈ ఆర్డర్ ఇలా తెచ్చి బాహుభ్యాముతతే నమః అన్నాడు. చిట్ట చివరికి ఏం కనబడ్డాయి? స్వామి చేతులు కనబడ్డాయి. ఈ ప్రకృతిని, ఈ ప్రకృతి నుంచి వచ్చే శక్తుల్ని అతిక్రమించి ఉన్నటువంటి వాణ్ణి చూసాం ఇప్పుడు మనం. అందుకు మన చుట్టూ ఉన్నటువంటి త్రిగుణాత్మకమైనటువంటి ఈ ప్రకృతి రూప ధనువు నుంచి వస్తున్న బాణ పరంపరలను చూసే మనం ఉండిపోయాం. కానీ ఈ బాణ పరంపరలు ఏ త్రిగుణాత్మక ప్రకృతిలో ఉన్నాయో ఆ ప్రకృతి ధనువని, దాన్ని ప్రయోగిస్తున్న వాడి శక్తే దీని నుంచి వస్తోందని ఆ చేతులను మనం చూడాలి. ఇదే పరమ కారణం అని అంటే శివ పరమ కారణం. ఇప్పుడు మన భౌతిక నాగరికత అంతా ఎంత దాకా ఎదిగింది అంటే బాణాలు ధనుసు దాకా ఎదిగింది. కానీ పట్టుకు ప్రయోగించే వాడిని చూడాలంటే భౌతిక విజ్ఞానం చాలదు. దీని నుంచి శక్తిని ప్రకటిస్తున్న ఆ పరమేశ్వరుని దర్శించడానికి ఏకైక సాధనం నమస్తే, శరణాగతి మాత్రమే. ఆ శరణాగతితోనే పరమ కారణాన్ని చూడగలం. అందుకే శివుడికి ఏం పేరు? నిన్ననే చెప్పుకున్నాం, రుద్దుఃఖం దుఃఖహేతుర్వా తద్రావయతిన ప్రభు రుద్ర ఇత్యుచ్యతే సద్భిహి శివ పరమ కారణం. పరమ కారణం అంటే అల్టిమేట్ రీజన్ అనమాట. అంతకు మించిన కారణం మరొకటి లేదు. ఈ జగత్తులో అన్నిటికీ కారణ కారణుడు పరమేశ్వరుడు. అన్నిటికీ ఆయన పరమ కారణుడు, కానీ ఆయన కారణాతీతుడు. ఆయన కారణాతీతుడు, అన్నిటికీ ఆయన కారణము అనే విషయాన్ని తెలుసుకుని శరణాగతి వేడాడు. అయితే వేడుకుంటే క్షమించేస్తాడా? తప్పకుండా క్షమిస్తాడు. ఎందుకంటే కోప స్వభావం కాదు గనక. త్రికరణ శుద్ధిగా శరణ వేడి నమస్తే అంటే తప్పక అనుగ్రహిస్తాడు పరమేశ్వరుడు. అయితే ఈ మంత్రాన్ని మనం అర్థం చేసుకుంటే ఒకటి మనకు స్ఫురిస్తుంది, ఏదో బాధల్లో ఉన్నప్పుడు పరమేశ్వరుని శరణ వేడి ఆయన ప్రసన్నం చేసుకోవడం ఇందులో కనిపిస్తుంది. మామూలుగా ఉన్నప్పుడు మనకి చాలు, కానీ బ్రహ్మజ్ఞానులము అనుకుని భ్రమపడేవారు ఈ కోపం తగ్గించుకోవడం, ఈ ఆనందాలు ఇవేవీ కాదు, మనకు బ్రహ్మజ్ఞానం కావాలి అని అంటే బ్రహ్మజ్ఞానం కావాలి అని ఒకటి అనుకుంటున్నావు కదా, అంటే అది లేదని కదా అర్థం. అది లేకపోవడం అనేది ఒక దుఃఖమే కదా. ఆ దుఃఖం నుంచి విమోచనం కలగాలి అంటే ఈ దుఃఖం రావడానికి కారణం ఒక పాపమే కదా. ఆ పాపం తొలగాలన్నమాట. ఆ పాపం తొలగాలన్నా ఈశ్వరుని శరణు వేడాలి. అందుకే దుఃఖం యొక్క నిర్వచనం ఎవడికి వాడు పెట్టుకోవాల్సిందే. నిన్న చెప్పుకున్నాం ఈ విషయాన్ని. అందుకే చాక్లెట్ దొరకలేదన్న దుఃఖం పిలవడిది. అయ్యో నేను నాకు రావాల్సిన లక్షలు రాలేదే అనే పెద్దవాడి దుఃఖం వాడిది. వాడి దుఃఖం వీడికి చాలా చిన్నది, వీడి దుఃఖం వాడికి ఇంకా చిన్నది. ఎవడి దుఃఖం వాడికి పెద్దది, అందుకే పీత కష్టాలు పీతకన్నారు. ఎవడి దుఃఖం వాడికే. కనుక గొప్పగా దుఃఖపడ్డం కూడా గొప్ప సంస్కారం ఉండాలి. ఈ సంసార సముద్రం నుంచి నేను ఎప్పుడు బయటపడతాను అని ఏడవగలగాలి. ఆ ఏడుపు రావడం చాలా గొప్ప విషయం. ఆ ఏడుపు ఎవరికైనా వస్తుందా? ఎవరైనా చెప్తే సంసారంట, సముద్రంట, బయటపడ్డంట అని మనం అంటాం. ఎందుకంటే అందులో మునుగున్నామని కూడా తెలియదు. ఎందుకంటే దానిపైన ఒకటి ఉందని తెలిస్తే కదా, పుట్టిన దగ్గర నుంచి ఇందులోనే మునిగి తిరిగే వాడికి ఈ సముద్రం పైన ఒకటి ఉందని తెలియదు మనకి. అందుకే ఆ పైన ఒకటి ఉందని తెలిస్తే బయటపడాలని ప్రయత్నం. పైన అది ఉందని తెలియదు, తను మునుగున్నాడని తెలియదు. అందుకే నేను చెప్పుకున్న అజ్ఞానాన్ని గుర్తించడానికి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం రాగానే అప్పుడు దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖంలో దీని నుంచి బయటపడాలని పరమేశ్వరా అని శరణ వేడితే ఆయన తప్పకుండా సిద్ధంగా ఉన్నాడు. ముంచినవాడు ఆయనే, తేల్చేవాడు ఆయన. ఎందుకు ముంచాడు, ఎందుకు తెలిచాడు? అదే పశుపాస విమోచని. ఎందుకు ముంచాడు అంటే ముంచే పని ఒకటి చేసుకున్నావు కనుక. ఎందుకు తేల్చుతాడు? తేల్చమని వేడుకున్నావు కనుక. అందుకే రెండు ఆయనే చేస్తాడు. నమస్తే రుద్రా సంబోధనలోనే రుద్రా అని సంబోధించారు. దీనికి భాష్యకారులు ఎంత చక్కటి అర్థం చెప్పారంటే ప్రణత దుఃఖ ద్రావక అన్నారు. రుద్ర అంటే నిన్న మనం చెప్పుకున్నాం అనేక అర్థముల్లో ఒకటేమిటి, దుఃఖమును ద్రవింపజేయవాడు. ఎవరి దుఃఖాన్ని ద్రవింపజేస్తున్నాడు? ప్రణత. ఆయన కోపగించుకుని వీడు చేసిన పాపానికి శిక్షించడానికి వచ్చినప్పటికీ కూడా కరుణామయుడండి. కరుణామయుల కోపం ఎక్కువసేపు ఉండదు. ఉత్తమ క్షణకోపం స్యాత్ అన్నారు. ఎవరి కోపం ఎలా ఉంటుందో పెద్దవాళ్ళు చెప్పారు. ఉత్తముడి కోపం క్షణకాలం ఉంటుందిట. మధ్యమశ ఘటికాద్వయం, రెండు ఘడియలు ఉంటుంది మధ్యముడి కోపం.
అధముడు కో

0: ఒక రోజు ఉంటుందిట, ఇంకా అధమాధముడు కోపం చెప్పక్కర్లేదు, వాడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. వాడు పరమేశ్వరుడు ఉత్తమోత్తముడు, ఆయనకి క్షణం కూడా కోపం నిలవదు. పాపం అంతా వస్తాడు. పిల్లవాడి దగ్గరికి కొట్టడానికి వెళ్ళగానే పిల్లవాడు చూసి నేడ్చి కాలు పట్టుకున్నాడు అనుకోండి, ఆ తండ్రికి కొడతాడా చెప్పండి? అలాంటి వాడు పరమేశ్వరుడు. ఈ శరణాగతి అయిన వాడిని చూసిన వెంటనే ఆయనకు జారి కలుగుతుందిట. అందుకే నమస్తే మన్యవ రుద్ర, హే రుద్ర తే మన్యవే నమః, నీ కోపానికి నమస్కారం అని చెప్పారు. ఇక్కడ నమస్కారం అనగా నేను చెప్పుకున్నవన్నీ గుర్తు తెచ్చుకోండి. రుద్ర అంటే ప్రణత దుఃఖద్రావక, ఈ పేరు ఆయన పెట్టుకున్నాడు. ఆయన మనకు తమిళనాటలో ప్రణతార్తి హరుడు అనే పేరుతో ఉన్నాడు పరమేశ్వరుడు. ప్రణత ఆర్తి హరుడు, నమస్కరించిన వారి యొక్క ఆర్తిని పోగొడతాడు. అందుకే నమస్తే రుద్ర. అసలు ఎవడు పెట్టాడయ్యా పేరు ఆయనకి అంటారు త్యాగరాజస్వామి. ఇలలో ప్రణతార్తి హరుడను పేరెవరి రే, శంకరుడని నీకు ఎవరు పేరనేది? నమస్కరించిన వారి ఆర్తిని పోగొడతావన్న పేరు ఎవరు పెట్టారయ్యా నీకు? శంకరుడు. నమస్కరిస్తే చాలు, శం శుభం శాంతిం కరోతి ఇతి శంకర. అటువంటి వాడు. మరి నీకు ఎన్ని రకాలుగా నమస్కారం పెడుతున్నాను నేను. కర్ర చరణ యుగము నసలు భుజంబును ధరణి సోకి మ్రొక్కగా లేదా, కరము చరణము ఇవన్నీ పెట్టి సాష్టాంగ దండ ప్రణామం చేస్తున్నానే. ఇంకా పలకవా స్వామి, నీకు ప్రణతార్థుడిని పేరెవరు పెట్టారయ్యా అనుకుంటా ఇచ్చాడాను. అందుకు ఆయన ప్రణత దుఃఖ ద్రావక నమస్తే రుద్ర ఈ పేరు అందులో ఉందన్నమాట. అది త్యాగరాజస్వామి వారు నమక భావాన్ని అక్కడ గుర్తు చేశారు మనకి. నమస్కారం అంటేనే ప్రణతి అనేది. అందుకు నమస్కరించిన వారి దుఃఖాన్ని పోగొడతాడన్న అర్థం రుద్ర పేరులోనే దాచుకున్నాడు గనక నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. ఇలాగా కారణాన్ని వెతుకుతూ ఇంకా స్వామి చెయ్యి దగ్గరకు వచ్చామంటే ఎక్కడికి వచ్చినట్టండి? ఒక వ్యక్తి చేతి దగ్గరకు వచ్చామంటే ఆయన పట్టుకున్నట్టే అనమాట, అంతే కదా. ఇంకా శివుణ్ణి పట్టుకున్నాడు. పట్టుకోగానే వెంటనే తర్వాత మంత్రంలో మీరు పరిశీలించి చూస్తే ఎంత అద్భుతమైన విషయం కనిపిస్తుంది చూడండి. అయితే డైరెక్ట్గా ఆయనకి నమస్కారం పెట్టవచ్చుగా, ఈ ఆయుధానికి ఎందుకండి మధ్యలో నమస్కారం?
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.
2: జలంధరుడు,
3: ఈ జలంధరుడు యొక్క జన్మ వృత్తాంతం చాలా విచిత్రంగా ఉంటుంది. దక్షయజ్ఞం జరిగినప్పుడు సతీదేవి యోగాగ్నిలో భస్మమైపోయింది. ఈ మాట విన్నటువంటి ఈశ్వరుడు విరాగి దేశాల వెంబడి తిరుగుతూ చివరికి హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయాడు. అక్కడ తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. ఈ లోపల వజ్రాంగుడి యొక్క కుమారుడు తారకాసురుడు జన్మించాడు. అతన్ని సంహరించడానికి పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహం కావాలి. వారి యొక్క కుమారుడైనటువంటి కుమారస్వామి చేతిలోనే ఈ తారకాసురుడు సంహరించబడతాడు అనే విషయాన్ని మహావిష్ణువు చెప్పాడు. సరే, ఆ పరమేశ్వరి పర్వతరాజు ఇంట పార్వతిగా జన్మించింది. ఆవిడ శివుణ్ణి తప్పించి ఇతరుని ఎవరిని కూడా వివాహం చేసుకోను అని ఖచ్చితంగా చెప్పేసింది. మరి శివుడేమో విరాగి తపోదీక్షలో ఉన్నాడు. విరాగి అయినటువంటి ఆ శంకరుడి మనస్సును మార్చేటందుకు, అంటే విరాగి అయినటువంటి శివుణ్ణి సలాగిగా చేసేటందుకు మన్మథుడు శత విధాల ప్రయత్నాలు చేశాడు. తన దగ్గర ఉన్నటువంటి 5 బాణాలు పంచబాణాలు ప్రయోగించాడు. మన్మథుడి యొక్క వికారాలకు శివుడు ఏమాత్రమూ లొంగలేదు. పైపెచ్చు శివుడికి ఆగ్రహం వచ్చింది. ఈశ్వరుడి యొక్క కోపాగ్నికి, అంటే ఆ 3వ నేత్రం తెరిచాడు. ఆ 3వ నేత్రం నుంచి వచ్చినటువంటి ఆ జ్ఞాన నేత్రం నుంచి వచ్చినటువంటి అగ్నికి మన్మథుడుగా తా భస్మం అయిపోయాడు. మన్మథుడిని భస్మం చేసిన తర్వాత మిగిలినటువంటి ఆ శివుడి యొక్క నేత్రాగ్ని సముద్రంలో పడింది. అప్పుడు పెద్దదైనటువంటి ధ్వని వినిపించింది. ఆ శబ్దానికి లోకాలన్నీ కూడా గడగడలాడిపోయినాయి. భయకంపితులైనటువంటి దేవతలందరూ కూడా బ్రహ్మ దగ్గరికి పరిగెత్తారు. బ్రహ్మదేవుడు దేవతలందరినీ వెంటబెట్టుకుని సముద్రం వద్దకు వెళ్లి సముద్ర, ఆ శబ్దం ఏమిటి అన్నాడు. అప్పుడు సముద్రుడు, బ్రహ్మదేవ, శివుడి యొక్క త్రేతాగ్ని సముద్రంలో పడి ఈ శబ్దం వచ్చిందయ్యా. ఆ అగ్ని నుంచి ఒక బాలుడు కూడా జన్మించాడు అని ఆ బాలుని చూపించి, బ్రహ్మదేవ, ఇతడికి నామకరణం చేసి జాతకం చెప్పవలసింది అన్నాడు. ఆ బాలుని చూసినటువంటి బ్రహ్మదేవుడు, వీడు జలాంతర్భాగాన నివసిస్తూ ఉన్నాడు కాబట్టి జలంధరుడు అని పిలువబడతాడు, వీడు లోకకంటకుడు అవుతాడు, సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క చేతిలోనే సంహరించబడతాడు అని చెప్పేసి అన్నాడు. ఈశ్వరుని యొక్క క్రోధాగ్ని జ్వాలల నుంచి పుట్టినటువంటి వాడు కావటం చేత తమోగుణ ప్రధానుడైనాడు, రాక్షస కృత్యాలు చేయటం వల్ల రాక్షసుడయ్యాడు, ఈ రకంగా జలంధరుడు అసురుడైపోయాడు. క్రమేణా పెరిగి పెద్దవాడయ్యాడు, గొప్ప తపోసంపన్నుడు, యుక్త వయస్సు రాగానే కాలనీమి యొక్క కుమార్తె అయినటువంటి బృందను వివాహం చేసుకున్నాడు. ఒకసారి జలంధరుడు కొలువు తీర్చి ఉండగా రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుడు అక్కడికి వచ్చాడు. వచ్చినటువంటి ఆచార్యుణ్ణి సగౌరవంగా ఆహ్వానించి, విశేషాలు ఏమిటి అన్నాడు దానవేంద్రుడు. ఆ మాటలు విన్నటువంటి శుక్రాచార్యుడు, రాజా, ఏం చెప్పమంటావయ్యా, జరిగినవి జరుగుతున్నవి అన్నీ కూడా దుఃఖ కారణాలే. పూర్వకాలంలో దేవతలు రాక్షసులు ఇద్దరూ కలిసి పాల సముద్రాన్ని మదించారు. ఈ రకంగా పాల సముద్రాన్ని మదించగా దానిలో నుంచి ఉచ్చేస్రవం పుట్టింది, దాన్ని దేవతలు తీసుకుపోయారు. ఐరావతం వచ్చింది, దాన్ని దేవతలే పట్టుకెళ్లారు. కామధేనువు, కల్పవృక్షం వచ్చాయి, వాటిని కూడా దేవతలే తీసుకెళ్లిపోయారు. చివరికి అమృతం పుట్టింది, దాన్ని కూడా దేవతలే తాగేశారు. అమృతం తాగినటువంటి రాహువుని కాస్త చంపేశారు. ఇలా ఆ రోజున జరిగిందయ్యా. ఆ తర్వాత హిరణ్యకశ్యప హిరణ్యాక్షులను దేవతలు చంపేశారు. వీళ్ళనే కాదయ్యా, ఇంకెందరో దానవ శ్రేష్ఠుల్ని సంహరించారు. పోని ఇప్పుడు చూడవయ్యా, వైకుంఠాన్ని శ్రీహరి ఆక్రమించాడు, కైలాసంలో ఈశ్వరుడున్నాడు, దేవేంద్రుడు స్వర్గాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ రకంగా దేవతలందరూ కూడా సర్వ సౌఖ్యాలు అనుభవిస్తూ మన్నేమో అడవుల్లోకి నెట్టేశారు. బలపరాక్రమాలు కలిగినటువంటి దానవేంద్రుడివి, నువ్వు రాజుగా ఉండగా కూడా ఈ అన్యాయం ఇంకా ఈ అక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయ్యా, ఇంకా ఇవి ఇలా జరగవలసిందేనా అన్నాడు. గతం నుంచి దేవతలు రాక్షసులకు అన్యాయం చేస్తూనే ఉన్నారు. ఈ మాటలు తలుచుకోగానే జలంధరుడి యొక్క రక్తం వేడెక్కిపోయింది. వెంటనే గస్మరుడు అనేటటువంటి రాక్షసుణ్ణి పిలిచి ఇంద్రుడి దగ్గరికి దూతగా వెళ్ళరమ్మన్నాడు. గస్మరుడు ఇంద్రుడి దగ్గరికి పోయి, దేవేంద్ర, ఇంతకాలం నువ్వు స్వర్గ సుఖాలు అనుభవించావు, ఇక స్వర్గాధిపత్యాన్ని దానవేంద్రుడైనటువంటి జలంధరుడికి ఇచ్చేయి, లేకపోతే యుద్ధం తప్పదు అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి ఇంద్రుడు పగలబడి నవ్వుతూ, ఇంతకు ముందు ఎంతమంది రాక్షసులు పుట్టలేదయ్యా, వాళ్ళందరినీ విష్ణుమూర్తి సంహరించి పారేయలేదా, ఇప్పుడు అంతే జరుగుతుంది, జలంధరుడికి చేతనైతే యుద్ధం చేసి స్వర్గాన్ని గెలుచుకోమను అన్నాడు. ఇంద్రుడి యొక్క మాటలు దూత ద్వారా విన్నటువంటి జలంధరుడు కోపోద్రిక్తుడై ముందుగా వైకుంఠం మీద దండయాత్ర చేశాడు. జలంధరుడి యొక్క ధాటికి తట్టుకోలేక శ్రీ మహావిష్ణువు పారిపోయి మానసరోవరంలో దాక్కున్నాడు. ఆ తరువాత జలంధరుడు స్వర్గం మీద దండయాత్ర చేశాడు, స్వర్గాన్ని ఆక్రమించాడు. స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడు అరణ్యాలకు పారిపోయాడు. ఇంకా దేవతల పక్షాన యుద్ధం చేసేవాళ్లు లేరు, ఏం చేయాలో అర్థం కాలేదు దేవతలకి. ఇంతలో నారద మహర్షి అక్కడికి వచ్చాడు. నారద మహర్షితో దేవతలందరూ కూడా తమ యొక్క బాధలన్నీ మొరబెట్టుకున్నారు. నారద మునీంద్ర, జలంధరుడి యొక్క బాధలు పడలేకుండా ఉన్నాం, అతడితో యుద్ధం చేసే వాళ్లు కూడా లేరు. ఏం చేయాలో మాకు పాలు పోవటం లేదు. నువ్వే ఏదన్నా ఒక ఉపాయాన్ని చెప్పాల్సింది, ఒక దారి చూపించాల్సింది అని వేడుకున్నారు. అప్పుడు నారదుడు దేవతలతో, జలంధరుడు గొప్ప భక్తుడు, వేద వేదాంగ విదుడు, బ్రహ్మవర ప్రసాది, ఈ కారణం చేత అతన్ని యుద్ధంలో గెలవటం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. పైగా అతడి భార్య బృందాదేవి, ఆవిడ పరమేశ్వరి యొక్క భక్తురాలు, మహాపతివ్రత. ఆవిడ యొక్క పాతివ్రత్యం చెడిపోతేనే గాని జలంధరుడు మరణించడు. కాబట్టి మీరంతా పరమేశ్వరుని ఆరాధించండి, నాకు చేత నేనేం చేస్తాను అని అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయాడు. నారదుడు ఇలా లోక సంచారం చేస్తూ జలంధరుడి యొక్క ఆస్థానానికి వచ్చాడు. నారద మహర్షిని ఉచిత రీతిని గౌరవించి, లోకాల్లో విశేషాలేమిటి అన్నాడు జలంధరుడు. దానికి నారదుడు, రాక్షసరాజా, నీ పాలనలో దేశమంతా సువిక్షంగా ఉన్నది. సకాలంలో ఎండలు కురుస్తూ ఉన్నాయి, వానలు పడుతూ ఉన్నాయి, నువ్వు దేవతల్ని జయించావు, స్వర్గాన్ని ఆక్రమించావు, వైకుంఠం కైలాసం అన్నీ వశం చేసుకున్నావు. దానవేంద్ర, ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి గొప్ప వస్తువులన్నీ కూడా నీ దగ్గరే ఉన్నాయి. ఇంద్రుణ్ణి ఓహించి అతని యొక్క ఐరావతము ఇచ్చేశ్వర్యము కూడా నీ అధీనం చేసుకున్నావు. మహత్తరమైనటువంటి శక్తి గల కామధేనువు, కల్పవృక్షము, ఈ రెండు కూడా నీ అధీనంలోనే ఉన్నాయి. అష్టదిక్ పాలకులు నీ అడుగులకు మడుగులెత్తుతూ ఉన్నారు. లోకంలో ఉన్నటువంటి శ్రేష్టమైనవన్నీ నీ అధీనంలోనే ఉన్నాయి, కానీ చిన్న లోపం కనిపిస్తోందయ్యా అన్నాడు. ఇంతవరకు తనను గురించినటువంటి పొగడ్తలు అన్నీ కూడా ఆనందంగా విన్నటువంటి జలంధరుడు ఈ లోపం ఏమిటో తెలుసుకోవాలి అని ఆతృతపడ్డాడు. ఏమిటి మునీంద్ర, ఏమిటా లోపం అన్నాడు. దానికి నారదుడు, అబ్బే పెద్ద లోపమేం కాదయ్యా, ప్రశస్తమైనటువంటి వస్తువులన్నీ నీ దగ్గరే ఉన్నాయి కదా, కానీ కాకపోతే అందాల రాశి, లోకోత్తర సౌందర్యవతి, అపరంజ బొమ్మ, ఆవిడ మాత్రం నీ దగ్గర లేకుండా ఇంకోళ్ళ దగ్గర ఉన్నది అంటేను అన్నాడు. ఆ మాటలు వినగానే స్త్రీ మీద ఉన్నటువంటి వ్యామోహం ఒక పక్క, ఆమెను స్వాధీనపరుచుకోలేకపోయాను అనేటువంటి అవమానం ఇంకో పక్క, ఈ రెండూ కలిసి పీడించడం మొదలుపెట్టాయి. ఇంకా ఉండబట్టలేక, ఆ సౌందర్య రాశి ఎక్కడున్నది అని నారదుడిని అడిగాడు. దానవేంద్ర, ఆవిడ ప్రస్తుతము పరమేశ్వరుడికి భార్యగా ఉన్నది, అయినా పరమేశ్వరుణ్ణి జయించి ఆవిడ్ని తెచ్చుకోవటం అనేది కష్టమైన పనేమోలే, పోనీ వదిలేద్దాం అన్నాడు. ఈ రకంగా కనిపించి కనిపించకుండా జలంధరుణ్ణి రెచ్చగొట్టాడు. ఆ మాటలు దానవేంద్రుడి మీద బాగా పనిచేశాయి. వెంటనే పరమేశ్వరుడితో యుద్ధం ప్రకటించాడు జలంధరుడు. ఒక పక్క యుద్ధం జరుగుతోంది, తాను శంకరుడు వేషం ధరించి కొంతమంది రాక్షసుల చేత గణపతి వేషం వేయించి పార్వతీ దగ్గరికి వెళ్లి శంకరుడు వచ్చాడు అని గణపతితో వర్తమానం పంపించాడు. యుద్ధం జరుగుతుండగా శంకరుడు ఎలా వస్తాడు అనే అనుమానం వచ్చినటువంటి పార్వతీదేవికి రాక్షసుల యొక్క మాయ తెలిసిపోయింది. దాంతో రాక్షసులంతా అక్కడి నుంచి పారిపోయారు. అప్పుడు పార్వతీదేవి విష్ణువుకు వర్తమానం పంపించి, జలంధరుడి భార్య బృంద, ఆవిడ మహాపతివ్రత, ఆవిడ యొక్క పాతివ్రత్యాన్ని గనక పాడు చేయకపోయినట్లయితే జలంధరుడు మరణించడు, కాబట్టి నువ్వు వెళ్లి ముందు ఆ పని చూడవలసింది అన్నది. బృంద దీక్షలో ఉండి పరమేశ్వర ధ్యానం చేస్తూ ఉన్నది, ఆ పరమేశ్వరుని పరిపర విధాలా అర్చిస్తూ ఉన్నది. విష్ణువు జలంధరుడి రూపంలో వెళ్లి ఆవిడ యొక్క పాతివ్రత్యాన్ని కాస్త పాడు చేశాడు. అదే సమయంలో పరమేశ్వరుడు పాశుపతాస్త్రంతో జలంధరుడి తలగాస్తాన్ని నరికేశాడు. ఈ రకంగా లోక కంటకుడైనటువంటి ఆ జలంధరుణ్ణి సంహరించి లోకాలకన్నింటికీ కూడా ఉపకారం చేశాడు ఆ పరమేశ్వరుడు.
2: ఓం నమః శివాయ. You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
4: Om Namah Shivaya.

స్వాహోర్వంతరిక్షమన్వే విశ్వాంకృతోసి విశ్వేభ్య ఇంద్రియేభ్యో దివ్యేభ్య పార్థివేభ్య మనస్త్వాష్టు స్వాహ ఆత్వా స్వభవ సూర్య ఆయ దేవేభ్యస్త్వామరీచిపేభ్య ఉదానాయ త్వా ఆవాయో భూషశుచిపా ఉపాన సహస్రంతే నియుతో విశ్వవారా ఉపో తే అంధో మద్యామయామియస్యాదేవదధిషే పూర్వపేయం వాయవే త్వా ఇంద్రావాయు ఇమే సుతా ఉపప్రయోభిరాగాతం ఇందావో వాముషంతిహి ఉపయామగృహీతోసి వాయవ ఇంద్రవాయుభ్యాం త్వైషతే యోనిస్సజో.

మాతరం మహేమతి చిన్నామవచసాగరామహే యమిదం యుద్ధువనమాదస్తర్మసావిషద్ అప్సంతరమృతమప్సుమపాముద ప్రశస్వాభవతమాజిన ఆయుర్వాగం ధర్వా సప్తవింశతి

ృహేంద్రాయపాకం వదతేంద్రం వాచం చాపయతేంద్రోపాశమజయత్ అశ్వాజని వాజిని వాజేషు వాజిని భక్తస్వాన్ సమత్సు వాజయ అర్వాధిక

ఋతుభాజిన నిరద్రవస్త్రహస్త్రసా మేధసాతాధనిష్యవః మహోయేరత్రయుంసమితేషు జభ్రియే సన్నా భవంతు వాజినో హవేషు దేవతామిదద్రవస్వర్కామాః జంభయంతో.

ఎద్రవదస్వరేణ శేణశ్చే వధ్వరకో అంగసంపదిష్టాం నహోర్జారిత్రదః

ప్రజాభోమసమహం ప్రజజాతమయా ప్రజాసమహంగాయస్పోషేణ సంవయాయస్పోషోన్నాయస్వాన్నాయస్వాచాయస్వాచిత్యాగే కామృతమసి ప్రజననమసి ఆయస్ ప్రసమస్తు సుభే అగ్రే.

ప్రణాదేహమస్తమినస్సు మనాభవ ప్రణాయత్తరువస్వదేహనదాదినత్వం ప్రణాయత్తరియలాప్రభృహస్పతి ప్రదేవాక్రోదసోదులా ప్రవాజ్యేవీ దాతుమః హరిగమనం.

ఇంద్రాయ్రాయోపయామగృహేతో పృథివిషదం సాంద్రక్షరం నాగసలమింద్రాయ సంగ్రహా.

అమక్షత్రమనసోత్రేంద్రదేవేణుచే ఇంద్రాణీ మాధునారుడుపక్షే మహమశ్రవణం సరం జలధరమరేపతి నామింద్రాయరాధాకృతమత్యను హరిష్ణం దేవే గతి.

ప్రాసత్వం స్తం స్తం హౌ హౌ హౌ దూరాయి దృశాం గృహపతిమాసవ్యుం యుం యుం.

చంద్రశేఖర రక్షమా, చంద్రశేఖర రక్షమా, చంద్రశేఖర రక్షమా. ఓం ఓం ఓం. ప్రేమపురి ఆశ్రమాయోజిత్ తథా కృష్ణ కుమార్ దయ్య గీతా చింతన్ మాల అంతర్గత్ ప్రాయోజిత్ కార్యక్రమ అంతర్గత్ ఆదిగురు భగవాన్ శంకరాచార్యజీకి రచన శివానంద లహరి స్తోత్ర ఆధార పర్ కుశ శివ భక్తి భావ కా ప్రసంగ విచార్ చల్ రహా హై. ఇస్కే లియే శ్లోక నంబర్ హై 76. భక్తిర్మహేశ పద పుష్కర్మా వసంతి, భక్తిర్మహేశ పద పుష్కర్మా వసంతి, కాదంబనీవ కురుతే పరితోషవర్షం. సంపూరితో భవతి యస్య మనస్తటాకః, తజ్జన్మ సస్యమఖిలం సఫలం చ నాన్యత్. బుద్ధి స్థిరా భవతు మీశ్వర పాద పద్మ, శక్త బధుర్ విరహిణీవ సదా స్మరంతి. సద్భావనా స్మరణ దర్శన కీర్తనాది, సమ్మోహితేవ శివ మంత్ర జపేన వింతే. సదుపచార విధి స్వనుబోధితాం, సవినయాం సురిదం సముపాశ్రితాం, మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో, వరగుణేన నవోడవదూమివ. నిత్యం యోగి మన సరోజదల సంచార సమక్షత్క్రమః, సంభూతేన కథం కఠోరయమసురాం వక్ష కటాక్షతి. వక్ష కవాటచ్చతి అత్యంతం మృదులం త్వదంగ్రియుగలం. ఆమె మనశ్చింతయ ఏతత్ లోచన గోచరం కురు విభో. హస్తేన సంవాహయే నిత్యం యోగి మన సరోజదలసం చారక్షమత్వక్రమః, సంభూతేన కథం కఠోరయమరాం సంభూతేన కథం కఠోరయమరాడ్.
वक्ष कवाटच्छति अत्यन्तं मृदुलं त्वदङ्घ्रियुगलम् आमे मनचिन्तयत् एतत् लोचनगोचरं कुरु विभो हस्तेन संवाहये यस्य ते स जनिम् मनोऽस्य कठिनम् तस्मिन्नटा नीतिमद् द्रक्ष्यायै गिरिशीम्नि कोमलपदौ न्यासः पुराभ्यासितौ नो चेद्दिव्यगृहान्तरेषु सुमनस् तल्पेषु विद्यादिषु प्रायसत्सु शिलातलेषु नटनम् शम्भो किमर्थम् तव भक्ति महेश पद पुष्कर मावसंती।

శుంభతా నరో నర శుంభత శుంభతా నర నర ఇది నర తాగాయత్రేషు గాయత్రేషు తాగాయత్రేషు గాయత గాయత్రేషు గాయత గాయత గాయత్రేషు గాయత్రేషు గాయత గాయతేతి గాయత తా మిత్రస్య మిత్రస్య తాతా మిత్రస్య ప్రశస్తయే మిత్రస్య ప్రశస్తయే ప్రశస్తయే మిత్రస్య మిత్రస్య ప్రశస్తయ ఇంద్రాగ్ని ప్రశస్తయ ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని ప్రశస్తయే ప్రశస్తయ ఇంద్రాగ్ని తా ప్రశస్తయ ఇతి ప్రశస్తయే.

హవామహే హవామహ ఇతి హవామహే సోమపా సోమపీతయే సోమపీతయే సోమపా సోమపా సోమపీతయే సోమపేతి సోమపా సోమపీతయ ఇతి సోమపీతయే ఉగ్రాసంతా సంతోగ్రోగ్రాసంతా హవామహే సంతా హవామహే హవామహే సంతా సంతా హవామహ ఉప హవామహ ఉపోప హవామహే హవామహ ఉపేదం ఉపేదమిదముపోపేదం సవనం ఇదం సవనం సవనమిదమిదం సవనం సుతం సవనం సుతం సుతం సవనం సవనం సుతం సుతమితి సుతం.

ఏహ ఇహ గచ్చతాం గచ్చతామిహేహ గచ్చతాం గచ్చతామితి గచ్చతాం తామహాంతా మహాంతా తాతా మహాంతా సదస్పతి.

0: ప్రచేతునే పదే ప్రచేతున ఇతి ప్రచేతునే పద ఇతి పదే ఇంద్రాగ్ని శర్మ శర్మేంద్రాగ్ని ఇంద్రాగ్ని శర్మ యచ్చతం ఇంద్రాగ్ని ఇతి ఇంద్రాగ్ని శర్మ యచ్చతం యచ్చతం శర్మ శర్మ యచ్చతం యచ్చతమితి యచ్చతం ఓం.
1: Om Namah Shivaya. You're listening to Shaivam.org radios. 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.

ఫలకాయ నమః ఓం జగత్ సంహారకారాయ నమః ఓం త్రిధావస్థాయ నమః ఓం ఏకాదశ స్వరూపాయ నమః ఓం వహ్నిమూర్తయే నమః ఓం నరసింహ మహాదర్ప

ఘటాహస్తాయ నమః ఓం వరదాభయహస్తాయ నమః ఓం ఘంటాహస్తాయ నమః ఓం ఘస్మరాయ నమః ఓం అజితాయ నమః ఓం అణిమాది గుణేశాయ నమః ఓం పంచబ్రహ్మమయాయ నమః.

ఓం నిష్క్రియాయ నమః. ఓం చంద్రకోటి సుశీతలాయ నమః. ఓం విమలాయ నమః. ఓం గూఢస్వరూపాయ నమః. ఓం దిశాంపతయే నమః. ఓం పరాయ నమః. ఓం సత్యప్రతిజ్ఞాయ నమః. ఓం సమస్తాయ నమః. ఓం సమాధయే నమః. ఓం ఏకరూపాయ నమః. ఓం శూన్యాయ నమః. ఓం విశ్వనాభిహ్రదాయ నమః. ఓం సర్వోత్తమాయ నమః. ఓం కూల్యాయ నమః. ఓం ప్రాణీనాం సుహృదే నమః. ఓం అన్నానాం పతయే నమః. ఓం చిన్మాత్రాయ నమః. ఓం ధ్యేయాయ నమః. ఓం ధ్యానగమ్యాయ నమః. ఓం ధ్యానరూపాయ నమః. ఓం శాశ్వతైశ్వర్య విభవాయ నమః. ఓం ప్రాణేశ్వరాయ నమః. ఓం సర్వశక్తిధరాయ నమః. ఓం ధర్మాధారాయ నమః. ఓం ధన్యాయ నమః. ఓం పుష్కలాయ నమః. ఓం వరిష్ఠాయ నమః.

ఓం శిపివిష్టాయ నమః. ఓం త్రివిష్టపేశ్వరాయ నమః. ఓం వ్యాఘ్రేశ్వరాయ నమః. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం ధాత్రే నమః. ఓం చంద్రేశ్వరాయ నమః. ఓం వ్యాసేశ్వరాయ నమః. ఓం యుధినే నమః. ఓం యజ్ఞకేశాయ నమః. ఓం జైగీషవ్యేశ్వరాయ నమః. ఓం దివోదాసేశ్వరాయ నమః. ఓం నాగేశ్వరాయ నమః. ఓం న్యాయాయ నమః. ఓం న్యాయ నిర్వాహకాయ నమః. ఓం శరణ్యాయ నమః. ఓం సుపాత్రాయ నమః. ఓం కాలచక్రప్రవర్తినే నమః. ఓం విచక్షణాయ నమః.

ఓం శరణాగతపాలాయ నమః. ఓం మహాబలపరాయ నమః. ఓం సర్వపాపహరాయ నమః. ఓం మహానాదాయ నమః. ఓం కృష్ణస్య జయదాత్రే నమః.

ఓం విద్యేషాయ నమః, ఓం జయాయ నమః, ఓం వ్యాజసంవర్ధనాయ నమః, ఓం మధ్యస్థాయ నమః, ఓం అంగుష్ఠశిరసాలంకానాథదర్పహరాయ నమః, ఓం వైయాగ్రపురవాసాయ నమః, ఓం సర్వేశ్వరాయ నమః, ఓం పరావరేషాయ నమః, ఓం జగత్స్థావరమూర్తయే నమః, ఓం అనుపమేషాయ నమః, ఓం శార్ఘినే నమః, ఓం విష్ణుమూర్తయే నమః, ఓం నారాయణాయ నమః, ఓం రామాయ నమః, ఓం సుదీప్తాయ నమః, ఓం బ్రహ్మాండమాలాయ నమః, ఓం గోధరాయ నమః, ఓం వరుధినే నమః, ఓం సోమాయ నమః, ఓం కూప్యాయ నమః, ఓం పాతాళవాసినే నమః, ఓం తారాధినాథాయ నమః, ఓం వాగీషాయ నమః, ఓం సదాచారాయ నమః, ఓం గౌరాయ నమః, ఓం స్వాయుధాయ నమః, ఓం సంసారమోచకాయ నమః, ఓం వర్ణినే నమః, ఓం లింగరూపిణే నమః, ఓం సచ్చిదానందరూపాయ నమః, ఓం పాపరాశిహరాయ నమః, ఓం అతర్క్యాయ నమః, ఓం అప్రమేయాయ నమః, ఓం ప్రమాణాయ నమః, ఓం కలిగ్రాసాయ నమః, ఓం భక్తానాం భుక్తిముక్తిప్రదాయినే నమః, ఓం గజారయే నమః, ఓం విదేహాయ నమః, ఓం త్రిలింగరహితాయ నమః, ఓం అచింత్యశక్తయే నమః, ఓం అలంగ్యశాసనాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం రాజాధిరాజాయ నమః, ఓం చైతన్య విషయాయ నమః, ఓం శుద్ధాత్మనే నమః, ఓం బ్రహ్మజ్యోతిషే నమః, ఓం స్వస్తిదాయ నమః, ఓం మయోభవే నమః, ఓం దుర్జ్ఞేయ సామర్థ్యాయ నమః, ఓం యజ్వనే నమః, ఓం చక్రేశ్వరాయ నమః, ఓం రుచయే నమః, ఓం నక్షత్రమాలినే నమః, ఓం అనర్థనాశనాయ నమః, ఓం భస్మలేపకరాయ నమః, ఓం సదానందాయ నమః, ఓం విదుషే నమః, ఓం సుగుణాయ నమః, ఓం విరోధినే నమః, ఓం దుర్గమాయ నమః, ఓం శుభాంగాయ నమః, ఓం మృగవ్యాధాయ నమః, ఓం ప్రియాయ నమః, ఓం ధర్మధామ్నే నమః, ఓం ప్రయోగాయ నమః, ఓం విభాగినే నమః, ఓం నాద్యాయ నమః, ఓం అమృతపానాయ నమః, ఓం సోమపాయ నమః, ఓం తపస్వినే నమః, ఓం విచిత్రవేషాయ నమః, ఓం పుష్టి సంవర్ధనాయ నమః, ఓం చిరంతనాయ నమః, ఓం ధనుషే నమః, ఓం వృక్షాణాం పతయే నమః, ఓం నిర్మాయాయ నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం వ్యోమాతీతాయ నమః, ఓం సంవత్సరాయ నమః, ఓం లోప్యాయ నమః, ఓం స్థానదాయ నమః, ఓం స్తవిష్ణవే నమః, ఓం వ్యవసాయ ఫలాంతాయ నమః, ఓం మహాకర్తృప్రియాయ నమః, ఓం గుణత్రయ స్వరూపాయ నమః, ఓం సిద్ధిస్వరూపిణే నమః, ఓం స్వరూపరూపరూపాయ నమః, ఓం స్వేచ్ఛాయ నమః, ఓం పూరుషాయ నమః, ఓం కాలాత్పరాయ నమః, ఓం వేద్యాయ నమః, ఓం బ్రహ్మాండరూపిణే నమః, ఓం అనిత్య నిత్యరూపాయ నమః, ఓం తదంతర్వర్తినే నమః, ఓం తీర్థాయ నమః, ఓం కూల్యాయ నమః, ఓం పూర్ణాయ నమః, ఓం వటవే నమః, ఓం పంచతన్మాత్రరూపాయ నమః, ఓం పంచకర్మేంద్రియాత్మనే నమః, ఓం విశృంఖలాయ నమః, ఓం దర్పాయ నమః, ఓం విషయాత్మనే నమః, ఓం అనవద్యాయ నమః, ఓం శాస్త్రాయ నమః, ఓం స్వతంత్రాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం ప్రౌఢాయ నమః, ఓం ప్రజ్ఞాయ నమః, ఓం యోగారూఢాయ నమః, ఓం మంత్రజ్ఞాయ నమః, ఓం ప్రగల్భాయ నమః, ఓం ప్రదీప విమలాయ నమః, ఓం విశ్వావాసాయ నమః, ఓం దక్షాయ నమః, ఓం వేద నిశ్వాసితాయ నమః, ఓం యజ్ఞాంగాయ నమః, ఓం సువీరాయ నమః, ఓం నాగచూడాయ నమః, ఓం వ్యాఘ్రాయ నమః, ఓం బాణహస్తాయ నమః, ఓం స్కందాయ నమః, ఓం దక్షిణే నమః, ఓం క్షేత్రజ్ఞాయ నమః, ఓం రహస్యాయ నమః, ఓం స్వస్థానాయ నమః, ఓం వరీయసే నమః, ఓం గహనాయ నమః, ఓం విరామాయ నమః, ఓం సిద్ధాంతాయ నమః, ఓం మహీధరాయ నమః, ఓం గృహ్యాయ నమః, ఓం వటవృక్షాయ నమః, ఓం జ్ఞానదీపాయ నమః, ఓం దుర్గాయ నమః, ఓం సిద్ధాంతై నిశ్చితాయ నమః, ఓం శ్రీమతే నమః, ఓం ముక్తిబీజాయ నమః, ఓం కుశలాయ నమః, ఓం వివాసినే నమః, ఓం ప్రేరక్షాయ నమః, ఓం విశోకాయ నమః, ఓం హవిర్ధానాయ నమః, ఓం గంభీరాయ నమః, ఓం సహాయాయ నమః, ఓం భోజనాయ నమః, ఓం సుభోగినే నమః, ఓం మహాయజ్ఞాయ నమః, ఓం తీక్ష్ణాయ నమః, ఓం భూతచారిణే నమః, ఓం ప్రతిష్ఠితాయ నమః,
ఓం మహోత్సాహాయ నమః ఓం పరమార్థాయ నమః ఓం శిశవే నమః ఓం ప్రాంశవే నమః ఓం కపాలినే నమః ఓం సహజాయ గృహస్థాయ నమః ఓం సంధ్యానాథాయ నమః ఓం విష్ణవే నమః ఓం సద్భిః సంభూతిదాయ నమః ఓం వితలాసురఘాతినే నమః ఓం జనాధిపాయ నమః ఓం యోగ్యాయ నమః ఓం కామేశాయ నమః ఓం కిరీటినే నమః ఓం అమోఘ విక్రమాయ నమః ఓం నగ్నాయ నమః ఓం దళఘాతినే నమః ఓం సంగ్రామాయ నమః ఓం నరేశాయ నమః ఓం శుచిభస్మనే నమః ఓం భూతిప్రియాయ నమః ఓం భూమ్నే నమః ఓం సేనాయ నమః ఓం చతురాయ నమః ఓం మనుష్యబాహ్యగతయే నమః ఓం కృతజ్ఞాయ నమః ఓం శిఖండినే నమః ఓం నిర్లేపాయ నమః ఓం జటార్ద్రాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మేరవే నమః ఓం విరూపరూపాయ నమః ఓం శక్తిగమ్యాయ నమః ఓం సర్వాయ నమః ఓం సదసత్సత్యాయ నమః ఓం సువ్రతాయ నమః ఓం భక్తప్రియాయ నమః ఓం శ్వేతరక్షాపరాయ నమః ఓం సుకుమార మహాపాపహరాయ నమః ఓం రథినే నమః ఓం ధర్మరాజాయ నమః ఓం ధనాధ్యక్షాయ నమః ఓం సిద్ధయే నమః ఓం మహాభూతాయ నమః ఓం కల్పాయ నమః ఓం కల్పనారహితాయ నమః ఓం ఖ్యాతాయ నమః ఓం జితవిశ్వాసాయ నమః ఓం గోకర్ణాయ నమః ఓం సుచారవే నమః ఓం శ్రోత్రియాయ నమః ఓం వదాన్యాయ నమః ఓం దుర్లభాయ నమః ఓం కుటుంబినే నమః ఓం విరజాయ నమః ఓం సుగంధాయ నమః ఓం విశ్వంభరాయ నమః ఓం భవాతీతాయ నమః ఓం తిష్యాయ నమః ఓం సామగాయ నమః ఓం అద్వైతాయ నమః ఓం ద్వితీయాయ నమః ఓం కల్పరాజాయ నమః ఓం భోగినే నమః ఓం చిన్మయాయ నమః ఓం శుక్లజ్యోతిషే నమః ఓం క్షేత్రగాయ నమః ఓం సర్వభోగ సమృద్ధాయ నమః ఓం సాంపరాయాయ నమః ఓం స్వప్రకాశాయ నమః ఓం స్వచ్ఛందాయ నమః ఓం సుతంతవే నమః ఓం సర్వజ్ఞమూర్తయే నమః ఓం గుహ్యేశాయ నమః ఓం సుశాంతాయ నమః ఓం శారదాయ నమః ఓం సుశీలాయ నమః ఓం కౌశికాయ నమః ఓం ధనాయ నమః ఓం అభిరామాయ నమః ఓం తత్వాయ నమః ఓం వ్యాలకల్పాయ నమః ఓం అరిష్టమథనాయ నమః ఓం సుప్రతీకాయ నమః ఓం ఆశవే నమః ఓం బ్రహ్మగర్భాయ నమః ఓం వరుణాయ నమః ఓం అద్రయే నమః ఓం కాలాగ్నిరుద్రాయ నమః ఓం శ్యామాయ నమః ఓం సుజనాయ నమః ఓం అహిర్బుధ్న్యాయ నమః ఓం జారాయ నమః ఓం దుష్టానాం పతయే నమః ఓం సమయనాథాయ నమః ఓం సమయాయ నమః ఓం గుహాయ నమః ఓం దుర్లంఘ్యాయ నమః ఓం ఛందస్సారాయ నమః ఓం దంష్ట్రినే నమః ఓం జ్యోతిర్లింగాయ నమః ఓం మిత్రాయ నమః ఓం జగతాం హితకారిణే నమః ఓం కారుణ్యనిధయే నమః ఓం శ్లోకాయ నమః ఓం జయశాలినే నమః ఓం జ్ఞానోదయాయ నమః ఓం బీజాయ నమః ఓం జగద్విభ్రమహేతవే నమః ఓం అవధూతాయ నమః ఓం శిష్టాయ నమః ఓం ఛందసాంపతయే నమః ఓం ఫేన్యాయ నమః ఓం గుహ్యాయ నమః ఓం సర్వబంధవిమోచినే నమః ఓం ఉదారకీర్తయే నమః ఓం శాశ్వత్ప్రసన్నవదనాయ నమః ఓం వసవే నమః ఓం వేదకారాయ నమః ఓం వ్రాజిష్ణుజిష్ణవే నమః ఓం చక్రిణే నమః ఓం దేవదేవాయ నమః ఓం గదాహస్తాయ నమః ఓం పుత్రిణే నమః ఓం పారిజాతసుపుష్పాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం సర్వశాఖాధిపతయే నమః ఓం ప్రజనేశాయ నమః ఓం సూక్ష్మప్రమాణభూతాయ నమః ఓం సురపార్శ్వగతాయ నమః ఓం అశరీరశరీరాయ నమః ఓం అపగల్భాయ నమః ఓం సుకేశాయ నమః ఓం సుపుష్పాయ నమః ఓం శ్రుతయే నమః ఓం పుష్పమాలినే నమః ఓం మునిధ్యేయాయ నమః ఓం మునయే నమః ఓం బీజసంస్థమరీచయే నమః ఓం చాముండాజనకాయ నమః ఓం కృత్తివాససే నమః ఓం యుక్తకేశాయ నమః ఓం యోగ్యాయ నమః ఓం ధర్మపీఠాయ నమః ఓం మహావీర్యాయ నమః ఓం దీప్తాయ నమః ఓం బుద్ధాయ నమః ఓం అశనయే నమః ఓం విశిష్టేష్టాయ నమః ఓం సేనాన్యే నమః ఓం ద్విపదే నమః ఓం కారణాయ నమః ఓం భగవతే నమః ఓం బాణధర్పహరాయ నమః ఓం అతీంద్రియాయ నమః ఓం రమ్యాయ నమః ఓం జనానందకరాయ నమః ఓం సదాశివాయ నమః ఓం సౌమ్యాయ నమః ఓం చింత్యాయ నమః ఓం శశిమౌళినే నమః ఓం జాతుకర్ణ్యాయ నమః ఓం సూర్యాధ్యక్షాయ నమః ఓం జ్యోతిషే నమః
ఓం కుండలీశస్య వరదాయ నమః, ఓం అభయాయ నమః, ఓం వసంతాయ నమః, ఓం సురభయే నమః, ఓం జయారిమథనాయ నమః, ఓం ప్రేమ్ణే నమః, ఓం పురంజయాయ నమః, ఓం పృషదశ్వాయ నమః, ఓం రోచిష్ణవే నమః, ఓం అసురజితే నమః, ఓం శ్వేతపీతాయ నమః, ఓం చంచరీకాయ నమః, ఓం తమిశ్రమతనాయ నమః, ఓం ప్రమాథినే నమః, ఓం నిదాఘాయ నమః, ఓం చిత్రగర్భాయ నమః, ఓం శివాలయాయ నమః, ఓం స్తుత్యాయ నమః, ఓం తీర్థదేవాయ నమః, ఓం పత్తీనాం పతయే నమః, ఓం విచిత్రశక్తయే నమః, ఓం నిస్థూలరూపాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం తపసే నమః, ఓం అహంకారస్వరూపాయ నమః, ఓం మేధాధిపతయే నమః, ఓం అపారాయ నమః, ఓం తత్వవిదే నమః, ఓం క్షయద్వీరాయ నమః, ఓం పంచాస్యాయ నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం విష్ణుప్రాణేశ్వరాయ నమః, ఓం అగోచరాయ నమః, ఓం యామ్యాయ నమః, ఓం క్షేమ్యాయ నమః, ఓం వడవాగ్నయే నమః, ఓం విక్రమాయ నమః, ఓం స్వతంత్రాయ నమః, ఓం స్వతంత్రగతయే నమః, ఓం అనావృతాయ నమః, ఓం ముక్తాయ నమః, ఓం మాతృకాపతయే నమః, ఓం బీజకోశాయ నమః, ఓం దివ్యానందాయ నమః, ఓం ముక్తయే నమః, ఓం విశ్వదేవాయ నమః, ఓం శాంతరాగాయ నమః, ఓం సుదేవాయ నమః, ఓం హేమగర్భాయ నమః, ఓం అనాద్యంతాయ నమః, ఓం చండాయ మనోనాథాయ నమః, ఓం జ్ఞానస్కందాయ నమః, ఓం తుష్టాయ నమః, ఓం కపిలాయ మహర్షయే నమః, ఓం త్రికాగ్నికాలాయ నమః, ఓం దేవసింహాయ నమః, ఓం మణిపూరాయ నమః, ఓం చతుర్వేదాయ నమః, ఓం స్వరూపాణాం స్వభావాయ నమః, ఓం అంతర్యాగాయ నమః, ఓం శ్లోకాయ నమః, ఓం వన్యాయ నమః, ఓం మహాధర్మాయ నమః, ఓం ప్రసన్నాయ నమః, ఓం సర్వాత్మజ్యోతిషే నమః, ఓం స్వయంభూ

ఓం తేజోమయాయ నమః, ఓం స్తన్యదాయనే నమః, ఓం తరుణాయ నమః, ఓం అర్థకరాయ నమః, ఓం తిగ్మాయ నమః, ఓం తత్వాయ నమః, ఓం తత్వగృహేచ

ఓం మఖద్వంసినే నమః. ఓం నిధిసిద్ధిప్రదాయకాయ నమః. ఓం మఘవాప్రియాయ నమః. ఓం బ్రహ్మసృష్టయే నమః. ఓం బ్రహ్మవీర్యాయ నమః. ఓం బాణహస్తాయ నమః.

0: நமோ மஹத்பியோ ரிஷிப்யோ குருப்யோ நம. ஓம் நமோ பகவதே ருத்ராய. சிவமயமைன சபா சதஸ்சுக்கு சவனைய நமஸ்ல சமர்ப்பண చేసుకుంటూ, నిన్నా మొన్న కూడా మనం ఈ రుద్ర అధ్యాయము అని వేదంలో చెప్పబడుతున్నటువంటి రుద్ర నమకము రుద్ర ప్రష్టము అనేటువంటి భాగం గురించినటువంటి ప్రస్తావన చేయడం జరిగింది.
1: పరమేశ్వరుడు ఎంత ప్రకాశ స్వరూపుడో
0: అంత ఆర్ద్రస్వరూపుడు, అంత తడి ఆయన దగ్గరుంది. ఆ ఆర్ద్రత, దయ, ప్రేమ, ఇలాంటి ఆర్ద్రత. బాగా బాధపడితే ఒక ఎండిపోతే ఒక గ్లాసు నీళ్లు తాగండి, ఎంత శాంతి ఇస్తుందో మనకి. అలాగే విశ్వమంతా వ్యాపించిపోయిన ఆ పరమేశ్వరుణ్ణి తలంచుకోగానే ఒక శాంతి వెంటనే ఆయన ఇస్తున్నాడు. ఆ శాంతికి సంకేతమే ఆయన తడిసిపోయి కనిపించడం. అందుకే పరమేశ్వరుల్లో రెండు స్వరూపాలు ఉన్నాయి. దీనినే లలితా శాస్త్రంలో చిదేక రసరూపిణి అని చెప్పారు. చిత్ ఏక రసరూపిణి, ఆవిడ కేవల జ్ఞానంతో ఉన్న ఆనంద స్వరూపిణి, కేవల జ్ఞాన ఆనంద స్వరూపిణి. జ్ఞానం ఆనందం, అదే శివుడు జ్యోతిష్పాటకలింగం అనడం, మౌళివులు సత్పుణ్యందు వాంతామృత అనడం. ఈ జ్ఞానానంద స్వరూపుడై ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి నేను ధ్యానిస్తున్నాను. ఆయన ఆవిడ ధ్రువపదం, ధ్రువుడు ఆయన. అచలం శాశ్వతం ధ్రువం అని వర్ణించింది కదా, శాశ్వతమైన వాడు. ఇన్ని ఇన్ని మారుతూ వెళుతూ ఉన్నాయి మనం చూస్తున్నవన్నీ విశ్వంలో. వీటి వెనకాల మారని వాడు ఒకడు ఉన్నాడు. అలలు ఎన్ని ఆడుకుంటున్నా సముద్రం అలాగే ఎలా ఉంటున్నదో, ఇన్ని అలలు ఆ సముద్రంలోనే ఎలా కదులుతున్నాయో, ఆ బ్రహ్మము సముద్రం ప్రతి అలలో వ్యాపించినట్లుగా కనిపిస్తున్న భువనములన్నిట్లోనే బ్రహ్మము వ్యాపించి ఉన్నా వీటి వేటి వికారాలు అంటకుండా ఆయన ధ్రువమై ఉన్నాడు. అలలు మారిపోతున్నాయి, సముద్రం మారుతుందా? ఇవాళ కనబడిన అల రేపు ఉండదు, అంతెందుకు ఇప్పుడు కనబడిన అల వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ దానికి మూలమైన సముద్రం ఎక్కడికి పోతుంది? అందుకు అచలం శాశ్వతం ధ్రువం. ఇలాంటి అలలు లాంటి వాళ్ళ మనం మనమే కాదు కనిపించే ప్రతిది. కానీ ప్రతి అలలో సముద్రం వ్యాపించి ఉన్నట్లుగా విశ్వంలో ప్రతి భువనంలో వ్యాపించి ఉన్నాడు. ఈ మహాసముద్ర దర్శనమే ఈ శివలింగ ధ్యాన శ్లోకంలో ఉందండి. ఇప్పుడు చెప్పండి, భారతీయుల పూజా విధానాలు కేవలం నమ్మకాల విశ్వాసాల కాదు, విజ్ఞానాలు ప్రతివీ కూడా. విశ్వానంతటిని ఏక చైతన్యంగా చూడగలిగేటటువంటి మహావిజ్ఞానం మనం ప్రార్థించే ప్రార్థనల్లోనే పెట్టుకున్నామే. ఇలాంటి ఈ దేశానికి ప్రార్థనలు నేర్పుతారా వచ్చి? ఇలాంటి ఈ దేశం కోసం ఎవడో వచ్చి ప్రార్థన చేయాలా? ఇంతకన్నా ప్రార్థన ఎవడు చేయగలడు? విశ్వవ్యాపకమైన మహా చైతన్యాన్ని కదిలించి విశ్వాన్నే మార్చగలిగే విశ్వేశ్వరుణ్ణి ఆరాధించే దేశానికి ఒకడు మతం వచ్చి చెప్పాలా? ప్రార్థనలు వచ్చి చెప్పాలా? అవి మన వాళ్ళు వినాలా? ఇప్పుడు చెప్పండి, ఇది ఇంత విశిష్టమైన ఈ భవ్య సంస్కృతికి నమస్కారం చేసుకుందాం. ఇప్పుడు మనం చూస్తే ఇలా ఇప్పుడు నిర్గుణమైన పరబ్రహ్మమును చెప్పారు. అది నా ఎదురుగా ఉంది ఈ శివలింగం. ఎంత గొప్ప విశేషం చూడండి, విశ్వమంతా వ్యాపించిన వాడిని ఒక్క లింగంలో మనం చూస్తున్నాం. ఆయన విశ్వమంతా మళ్ళీ, ఇది నిర్గుణతత్వ దర్శనం అయితే సగుణంగా ఎలా ఉన్నాడో చూపిస్తున్నారు. వెంటనే సగుణ ధ్యాన శ్లోకం. బ్రహ్మాండ వ్యాప్త దేహాః భసిత హిమరుచాః భాసమానా భుజంగైః కంఠే కాలః కపర్దాః కళిత శిశికళాః చండ కోదండ హస్తాః త్ర్యక్షాః రుద్రాక్షమాలా సల్లిత వపుషాః శంభవా మూర్తిభేదాః రుద్రాః శ్రీ రుద్ర సుక్త ప్రకటిత విభువాః న ప్రయచ్ఛంతు సౌఖ్యం. ఎలా ఉన్నాడయ్యా పరమేశ్వరుడు అంటే పరమేశ్వరులు అన్నాడు ఇక్కడ. రుద్రాహ అనేది బహువచనం, రుద్రులు. శతమనంతం భవతి అని చెప్పినట్లుగా అనంతము లేని రుద్రుడు. ప్రతి రుద్రుడు ఒక్కలాగే ఉన్నాడు గనక అనంత రుద్రులకు ఏక రూపములే. అవి ఎలాగో అంటే బ్రహ్మాండ వ్యాప్త దేహాహ, బ్రహ్మాండమంతా నిండిపోయినట్ట. భసిత హిమరుచాహ, తెల్లని కాంతులతో ఉన్నారు, దానికి తోడు భస్మరేఖలు కూడా దిద్దుకున్నారు. భాసమానా భుజంగై, సర్పములతో అలంకరింపబడినటువంటి వారు. కంఠే కాలాహ, అందరికీ నీలకంఠమే. ఒక్కడు నీలకంఠుడైతే ఆయన నుంచి వచ్చే వాళ్ళందరూ నీలకంఠుడే. కంఠే కాలాహ కపర్దాహ, జటాజూటములు ధరించి ఉన్నట్ట. కలిత శశికళాహ, అందరూ కూడా చంద్రలేఖను ధరించి ఉన్నటువంటి వారు. చండ కోదండ హస్తాహ, కోదండాన్ని ధరించి ప్రకాశిస్తున్నటువంటి వారు. ప్రతి వారు త్రియక్షాహ, మూడు కన్నుల వాళ్ళు. రుద్రాక్షమాలాహ, రుద్రాక్షలు ధరించి ఉన్నారు. సలలిత వపుషాహ, లలితమైన శరీరంతో ఉన్నారు అందరూ కూడా, లావణ్యమయమైన శరీరంతో ప్రకాశిస్తున్నారట. లలిత అంటే లావణ్యము అనొకర్థం,
1: లలిత అంటే లోకానికి అతీతమైనటువంటి వారు అని అర్థం. సలలిత వపుషాహ శాంభవాహ అంటే లోకానికి శుభమును కలిగించువారు. మూర్తిభేదాహ అనేక మూర్తులతో ఉన్నటువంటి వారు, వాళ్ళు రుద్రాహ, వాళ్ళు రుద్రులు. ఆ రుద్రులే రుద్రసూక్త ప్రకటిత విభవాహ, ఈ రుద్రసూక్తముల ద్వారా మనకి విభవములన్నీ ప్రకటింపజేస్తున్నారు. అటువంటి రుద్రులు ఏం చేయాలి, నహ అంటే మాకు ప్రయచ్ఛంతు సౌక్ష్యం, సౌక్ష్యమునిచ్చుగాక అని ప్రార్థించారండి. ఇక్కడ ఆ జ్యోతిర్మయమైన ఆ శివలింగంలో ఎన్నెన్ని రుద్ర రూపాలు విశ్వమంతా నిండిపోయిన రుద్రులందరినీ దర్శిస్తున్నాం. అందుకు ఒక్కసారి ఆ శివలింగం దగ్గరికి వెళితే విశ్వవ్యాపకమైన ఒక మహాచైతన్యం నా ఎదురుగా ఉన్నది, అందులో ఇన్ని రూపాలతో ఆ పరమేశ్వరుడు ఉన్నాడు అని తెలిసి అప్పుడు మనం ఆరంభిస్తున్నాం రుద్ర నమకం చదవడం లేదా పఠనం పారాయణం అర్థం చేసుకోవడం. మొదటి స్వామికి నమస్తే అని మొదలుపెట్టాం. ఓ రుద్ర నమస్కారం, నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం ఉత తే నమః. ఇది పదమును విభజించి చెప్పుకున్నా. ఇది ప్రథమ మంత్రం ప్రథమోనువాకంలో మొదటి అనువాకంలో నమస్తే రుద్ర నీకు నమస్కారం అని చెప్తున్నారు. నమకం అని ఎందుకన్నారు, రుద్ర శబ్దానికి అర్థం ఏమిటి, ఘోర అఘోర రూపములతో విశ్వమంతా పరమేశ్వరుడు వ్యాపించి ఉన్నాడని ఆయన్ను శివముగా దర్శించడం ఏదైతే ఉందో ఆ ప్రక్రియే రుద్రాధ్యాయమని, శుభంకరంగా శాంతంగా త్రిగుణాతీతంగా ఉండే ఆ పరమేశ్వరుణ్ణి ప్రత్యణువునా దర్శించడమే రుద్రం యొక్క ప్రయోజనమని తెలియజేసి నమస్కారం యొక్క ప్రశస్తిని చెప్తూ నమ్రభావమే నమస్కారమని, మనస్సమర్పణమే నమస్కారమని, అహంకార సమర్పణం అని తెలియజేస్తూ ఇంకా చెప్పాలంటే నమస్కారం అంటే శరణాగతి అని చెప్పవచ్చు. భగవత్ శరణాగతే కైవల్య హేతువు. మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ కూడా ఆ సాధన చేయడానికి కూడా భగవంతుని యొక్క కారుణ్యం మనకి కావలసింది. వేదం ఒప్పుకున్నది ఈ మాట, శరణాగతి అనే మాటని ఉపనిషత్తుల్లోనే చెప్తున్నది. ఆత్మబుద్ధి ప్రకాశం అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని ఉపనిషత్ మంత్రం. ముముక్షువైన నేను శరణ వేడుతున్నాను అని, ఎందుకంటే ఈశ్వరానుగ్రహం లేనిదే జ్ఞానం అనేదే లేదు. ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన అని. అందుకు పరమేశ్వర శరణాగతి అనేటువంటి దాని చేతనే మనం తరించగలం గనక శరణాగతి ద్వారా పరమేశ్వరుడు అవగతమవుతాడు. ఒక్క మాట చాలు వేదానికైతే, మనకు బోధపరచడానికి 1000 మాటలు కావాలి కానీ వేదం ఒక్క మాటతో మనకి తెలియజేస్తుంది. నమస్తే ఈ ఒక్క మాట చాలు మనకి, దానితోనే ప్రారంభమవుతోంది ఈ మంత్రం. నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః. ఇక్కడ విశేషం రుద్ర అని సంబోధిస్తున్నారు. ఇది వినే ముందు ఒక చిన్న విన్నపం ఏమిటి అంటే, రుద్రం అనేది వేదమంత్రం. వేదమంత్రం అన్నప్పుడు స్వరం చాలా ప్రధానం. కేవలం శబ్దం మాత్రమే కాదు స్వరం కూడా చాలా ప్రధానం. అయితే ఇక్కడ నేను చెప్పేటప్పుడు మాత్రం స్వరాన్ని నేను చెప్పడం లేదు, కేవలం ఆ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలను ఒక శ్లోకము మాదిరిగా చెప్పి చెప్తున్నాను. ఇది ఎంతవరకు సంప్రదాయ సమ్మతము అని ప్రశ్నిస్తే, దీని గురించి పెద్దల్ని అడిగి ప్రాచీన గ్రంథాన్ని పరిశీలించి భాష్యకారులు ఏ విధంగా వెళ్ళారో పరిశీలించితే అర్థం తెలుసుకునేటప్పుడు మాత్రం స్వరసహితంగా చెప్పనవసరం లేదు అనేటటువంటి ప్రాచీన సంప్రదాయజ్ఞుల మాటను అనుసరించే ఇక్కడ చెప్తున్నాను గనక స్వరాన్ని నేను చెప్పడం లేదు. స్వరసహితంగా మంత్రం చెప్పాలంటే ఇది కాదు పద్ధతి, దాని పద్ధతి వేరు, దాని ప్రక్రియ వేరు. ఇది ప్రయోగం కోసం చేసేటప్పుడైతే స్వరము మొదలైనవన్నీ అవసరం. ఇది ప్రయోగ విధిగా చేయట్లేదు, కేవలం అర్ధజ్ఞానం కోసం మనం చెప్పుకుంటున్నాం గనక ఇక్కడ స్వర ప్రసక్తి అవసరం లేదన్న పెద్దల మాటని ప్రమాణంగా తీసుకునే చెప్తున్నాను. ఇక్కడున్న పెద్దల విషయాన్ని గ్రహించగలరని మనవి చేసుకుంటున్నాను. నమస్తే అని ప్రారంభించారు రుద్ర అనేది సంబోధన. ఓ రుద్ర నమః, రుద్ర నమస్కారం. మనం రుద్ర నమస్కారం అన్నాం కానీ వేదం నమస్కారం రుద్ర అన్నది, అది విశేషం. నమస్కారం ముందు చెప్పింది, ముందు శరణాగతి. శరణాగతిలో ఎవరికి శరణాగతి, రుద్ర నీకు. నీ యొక్క మన్యవే నమః, నీ కోపానికి నమస్కారం అన్నదండి గొప్ప విశేషం. చూడండి, తే మన్యవే నమః హే రుద్ర, ఓ రుద్ర నీ కోపానికి నమస్కారం. ఆ తర్వాత దేనికి నమస్కారం, ఉత అంటే మరియు ఇంకా అనర్థం. నీ కోపానికి నమస్కారం. ఇషవే నమః, ఇషువు అంటే బాణం, నీ బాణానికి నమస్కారం. ఆడు తర్వాత నీ ధనుస్సునికి నమస్కారం, నీ చేతులకు నమస్కారం. ఎంత చక్కటి క్రమం ఉందో ఇందులో మీరు చూడండి. వేదం కన్నా గొప్ప కవిత్వం ఎవరూ ఇవ్వలేరు. వేదానికే కవిహి కావ్యం అనే మాట వేదమంత్రాలకు సిద్ధమైన మాట. అది తర్వాత మనం లోకంలోకి దించుకున్నాం. కానీ కవి కావ్యం అనే మాట వేదానికి తప్ప ఇంక దేనికి వర్తించదు. లోకంలో రచయితలు ఉండొచ్చు, కానీ కవి మాత్రం వేదమే. వేదవేద్యుడైన పరమేశ్వరుడే కవి. ఆ ద్రష్టత్వం అనేటువంటిది వేదమంత్రానికి ఉంది కనుక వేదమంత్రాలకి కవులు అని పేరు. ఆ మంత్రములు ఎంత అందంగా చెప్తున్నా, ఇంతకన్నా అద్భుతమైన పిక్చర్ ఎవరివ్వగలరా చెప్పండి. పరమేశ్వరా, నీ కోపానికి నమస్కారం, నీ బాణానికి నమస్కారం, నీ ధనస్సుకు నమస్కారం, నీ చేతికి నమస్కారం అంటున్నాడు. అలాగే ఇక్కడ నాలుగు నమస్కారాలు ఉన్నాయి. నమస్తే మన్యవే, ఇషవే నమః, ధన్వనే నమః, బాహుభ్యాం నమః. ఇవన్నీ తే తే తే అంటే నీ యొక్క అని. అలాగే నీ యొక్క కోపానికి, బాణానికి, ధనుస్సుకి, చేతులకి నమస్కారం. ఈ ప్రక్రియలో ఉన్న విశేషం చూడండి. పరమేశ్వరుడు ఈ మంత్రం చెప్పగానే మన కళ్ళ ముందు ఎలా కనబడుతున్నాడు? ధనుస్సును ధరించి బాణాన్ని ఎక్కుపెట్టి నిలబడ్డ పరమేశ్వరుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. కోదండధారియే కనిపిస్తున్నాడు. కోదండము ఆయన ధరించింది. నిన్న మనం చెప్పుకున్నటువంటి శివ ధ్యాన శ్లోకంలో బ్రహ్మాండ వ్యాప్త దేహాః భసిత హిమరుచా భాసమానా భుజంగై కంఠే కాళా కపర్దాః కలిత శశికళాః చండ కోదండ హస్తాః అని చెప్పుకున్నాం. తీవ్రమైనటువంటి కోదండాన్ని పట్టుకున్నటువంటి వారు అని. ఈ కోదండ అనేటటువంటి శబ్దం వేదంలో పరమేశ్వరుడి యొక్క ఆయుధ విశేషంగా మనం గమనిస్తున్నాం. కోదండం అంటే అర్థం ఏమిటి? ధనుస్సుకి కోదండం అనే పేరున్నది, కానీ అందరి ధనుస్సుకి కోదండం అనం. మన రామచంద్రమూర్తి యొక్క ధనుస్సుకి కోదండం అంటున్నాం. కానీ అర్జునుడు ఎంత గొప్ప విలుకాడైనా కోదండార్జునుడు అని అనం. రాముడికి మాత్రం కోదండ రాముడు అని పేరు. ఆ రాముడికి శివుడికే అది చెల్లును. అదే శివరాముడి యొక్క ఐక్యత అనేటువంటిది వారి తత్వం. అది ఆయన కూడా అలా నిలబడ్డాడా, ఆ ధనుస్సు పట్టుకున్న రామచంద్రమూర్తి ముల్లోకాలు గడగడలాడిపోతాయి. వాల్మీకి వర్ణిస్తాడు, ఆయన ధనుస్సు తీయడం ఆలస్యం దేవతలకు కూడా భయం పుడుతుందిట. కశ్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్స సంయుగే అని వాల్మీకి రామాయణంలో రామచంద్రుని గురించి చెప్తూ, ఆయనకు కానీ కోపం వచ్చిందా, దేవాశ్చ బిభ్యతి, దేవతలు సైతం వాళ్ళు భయపడిపోతారు సుమా అని చెప్పారు. దేవతలను సైతం భయపెట్టగలిగే వాడెవడో అతడు అసలైన రాజు. రాజు దగ్గర ఎంత కారుణ్యం ఉంటుందో అంత కాఠిన్యం ఉంటుంది. కాఠిన్యం లేని రాజును అందరూ మెత్తని వాడే అని ఇష్టానుసారం ప్రవర్తిస్తారు. అందుకే రాజు దగ్గర లోకరక్షణ అనే కారుణ్యం ఎలా ఉంటుందో, ధర్మము కోసం అధర్మాన్ని శిక్షించడం అనేటువంటి కాఠిన్యం కూడా అంతే ఉంటుంది. ఈ రెండు ఉన్నవాడే జగత్ ప్రభు అవుతాడు. జగదీశ్వరుడు, సర్వేశ్వరుడు, విశ్వేశ్వరుడు అయిన పరమశివుడు కూడా జగదీశ్వరుడు గనుక ఆయన ఆ కోపాన్ని ముందు ప్రదర్శించాడు. ఇంత ధనస్సు బాణం తీయడానికి కారణమేమిటి? కోపం. అందుకు ముందు కోపం తగ్గించుకోవాలి కనుక కోపానికి ముందు నమస్కారం చేశారు. తే మన్యవే నమః, రుద్రాని నమస్ నీ కోపానికి నమస్కారం. ఎందుకంటే ఆ సంధించిన బాణము ద్వారా ఏది కనిపిస్తుంది? ఆయన కోపం అందులోంచి వస్తుంది. ఒట్టి బాణం మాత్రం విసిరితే తగిలితే నొప్పెడుతుందా చెప్పండి మనకి? ఆ బాణాన్ని ధనుస్సుకు సంధించి లాగాలి. ఎంత లాగాలి అంటే ఆయనకి ఎంత కోపం ఉందో ఆ కోపం అంతా చూపించి లాగితే అది వచ్చి గట్టిగా తగులుతుంది. అందుకు బాణం ద్వారా ప్రయుక్తమైనది ఏది? ఆయన కోపం ప్రయోగింపబడింది అనమాట. అందుకు ముందు కోపానికి నమస్కరిస్తున్నాడు. ఏ కోపంతో నువ్వు నా మీద బాణాన్ని సంధించావో ఆ కోపానికో నమస్కారం, ఆ సంధించిన బాణానికో నమస్కారం. ఆ బాణం ఏ ధనుస్సుకు సంధించావో ఆ ధనుస్సుకు నమస్కారం, ఆ ధనుస్సును ఏ చేత్తో పట్టుకున్నావో చేతికు నమస్కారం అన్నారు. ఈ క్రమం చూడండి, ఆ విశేషం చూడండి ఇక్కడ. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతున్నది, పరమేశ్వరుడు మన మీద ఒక బాణం ప్రయోగించితే మనం భయవిఫలమై ఆయన యొక్క చరణాలని పట్టుకుని స్వామి నన్ను మన్నించు, నీ కోపానికి నమస్కారం అనేది ఇప్పుడు మనకు అర్థమైంది. ఇది సందర్భం. ఏది సందర్భం? ఆయన బాణం మన మీద ప్రయోగింపబడడం సందర్భం. ఇక్కడ మనకి 11 అనువాకాల రుద్రంలో మొదటి అనువాకం పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం అనేటువంటిది. మొదటి అనువాకం ఏమిటి? పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం.
0: ప్రసన్నం ఆయన కానీ ప్రసన్నమైతే ఏం జరుగుతుంది? ఆయన ఏమిటో మనకు చెప్తాడు. ఆయన ఏమిటో తర్వాత అనువాకాల్లో మనకు కనిపిస్తుంది. ఆయన ఏమిటి అంటే సర్వేశ్వరుడు, సర్వాత్మకుడు, సర్వాంతర్యామి. ఈ మూడు తత్వములు మిగిలినటువంటి 8 అనువాకాల్లోనూ మనకు కనిపిస్తుంది. వాటి తర్వాత మనకి 10వ అనువాకానికి వచ్చాం. అంటే 8 అనువాకములు సర్వేశ్వరత్వ సర్వాంతర్యామిత్వ సర్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తే, మొదటి అనువాకం ప్రసన్నతని తెలియజేస్తే 9 అనువాకాలు అయ్యాయి. 10వ అనువాకంలో భగవత్ ప్రార్థన, ఆ పరమేశ్వరుని ప్రార్థించడం కనబడుతుంది. 12వ అనువాకంలో వివిధ రూపములుగా ఉన్న రుద్రులు, సహస్రాని సహస్రతో వైరుద్రాహ, వారికి నమస్కారం చెప్తారు. ఇలాగ మొత్తం 11 అనువాకముల విభజన మనకి ఒక అవగాహన కోసం చెప్పడం జరిగింది. అందువల్ల ఈ ప్రథమ అనువాకంలో ఏం కనిపిస్తోంది మనకి? ప్రసన్నం చేసుకోవడం కనిపిస్తుంది. ప్రసన్నత కోపంగా ఉన్నవాడిని ప్రసన్నం చేసుకోవడం అనేటువంటిది. కోపం ఎవడికి స్వభావమో వాడిని ఎవడూ ప్రసన్నం చేసుకోలేడు, గుర్తుపెట్టుకోండి. ఒక గుణం స్వభావమా లేక ఆరోపితమా? స్వభావ గుణాన్ని ఎవడు కూడాను మార్చలేడు. ఒక పండు మనం తీసుకొచ్చి దానికి కానీ ఉప్పు అంటుకుంది అనుకోండి, దాన్ని కడగలం, కడిగి ఆ పండుని తినగలం. ఎందువల్ల? పండుకి ఆ ఉప్పు గుణం స్వభావం కాదు. అదే ఉప్పు గల్లుని తీసుకొచ్చి మీరు శుభ్రంగా కడిగి తినగలరా? లేవు. ఎందుకు? దానికి ఉప్పు స్వభావం గనక. అందుకు కోపం స్వభావం అయితే ఆ దైవాన్ని మనం ప్రసన్నం చేసుకోలేము. పరమేశ్వరునికి కోపం స్వాభావికం కాదు, అది విశేషం. మరి ఆయన ఎవడు? స్వతహాగా ఆయన శాంతస్వరూపుడు. ఆయనకి ఏ ఒక్కరి మీద కోపం కానీ ఏ ఒక్కరి మీద ప్రేమ కానీ లేదు ఆయనకి. అది శాస్త్రసిద్ధమైన విషయం. గీతలో కృష్ణ పరమాత్మ ఇదే చెప్పాడు, నాకు ఒకరి మీద ఆగ్రహం కానీ నమే ద్వేష్యోస్తి కశ్చనా, నేను ద్వేషించాలనుకునేవాడు ఎప్పుడూ లేడయ్యా. నమే ద్వేష్యోస్తి కశ్చన అయినప్పుడు మరి రాముడుగా ఎందుకు దిగిరావాలి, కృష్ణుడుగా ఎందుకు దిగిరావాలి, నరసింహునిగా ఎందుకు దిగిరావాలి? వచ్చినప్పుడు మామూలుగా ఊరుకున్నాడా? ఆ నృసింహస్వామిగా వచ్చిన, కృష్ణుడిగా వచ్చిన, రాముడిగా వచ్చిన ఎదురు శత్రువు గడగడలాడాడే, మరి కోపం లేదంటే ఒప్పుకుంటామా అని కోపం ఉంది. జాతరోషస్ సంయోగే చెప్తూనే ఉన్నారు. కానీ జితక్రోధ అన్నారు మళ్ళీ రారాముణ్ణి, క్రోధాన్ని జయించేడు. ఈ క్రోధం ఎటువంటిది? అధర్మాన్ని శిక్షించడానికి స్వామి ప్రకటించిన ఒక ప్రతాపం మాత్రమే తప్ప ఆయన స్వభావ సిద్ధమైనటువంటిది కోపం కాదు. అందుకు స్వామి నీ కోపం ఏమిటి అంటే ఆయన చెప్పాడు, ఎందుకు కోపం వస్తుంది భగవంతుడికి అర్థం చేసుకోండి. ఊరికనే మన మీద కోపగించుకుంటున్నాడా? ఇక్కడ మనం భగవంతుడిని ఎందుకు శరణ వేడుతున్నాం? దుఃఖం నుంచి విమోచనం కోసం. ముందు అది అర్థం చేసుకున్నాం. కోపానికి ఎందుకు నమస్కరించాం అంటే ఆ కోప ప్రభావం మనం అనుభవిస్తున్నాం. మన ఎదురుగా ఉన్న బాణాన్ని చూసి వణికిపోతున్నాం మనం. అంటే ఒక సంఘటన నుంచి మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. ఈ సంఘటన ఎక్కడి నుంచి వచ్చింది? మనకు ఉన్న ప్రకృతి నుంచే ఇది వచ్చింది కదా. ప్రకృతి నుంచి ప్రయోగింపబడినటువంటి ఒక సంఘటన, ప్రకృతి శక్తి నుంచి వచ్చినది. కనుక ఈ ప్రకృతి శక్తి ఏదో అది బాణంగా గోచరిస్తున్నది. దాన్ని చూసి మనం భయవిఫలం అవుతున్నాం. కానీ ఈ ప్రకృతి శక్తి అనేది ఏ ధనుస్సుకు సంధింపబడిందో చూడండి. ఒక బాణాన్ని చూడడం కాదు, ఈ బాణం దేని మీద ఉంది? ఈ బాణం ధనుస్సు మీద ఉంది. అందుకు మనం కొట్టేది కేవల బాణమా కాదు, బాణం దేని యందు ఉందో ధనుస్సు కూడా కారణం దీనికి. అందుకు కారణం నుంచి కారణానికి వెళ్ళడం ఇది, ఈ ప్రక్రియ చాలా జాగ్రత్తగా చూడండి. ముందు బాణమే కనబడుతుంది ఎవరికైనా, తర్వాత కొంచెం ఆలోచిస్తే, గడగడ వణికిపోకుండా కాస్త ఆలోచిస్తే ఈ బాణం ఉన్న ధనుస్సు కనబడుతుంది. కేవలం ధనుస్సు చేయగలుగుతుందా? ఆ ధనుస్సున చెయ్యిని ఇప్పుడు మనం పట్టుకుంటాం. ఇప్పుడు మనం తొలగించే దేన్ని? బాణాన్న, ధనుస్సున, చేతిన, లేదా ఆ చెయ్యి ఎవరిదో ఆయనని ప్రసన్నం చేసుకుంటే ఇవన్నీ తగ్గిపోతాయి. ఇది అనమాట కారణం ఏమిటా అని వెతుకుతూ వెళ్ళేటువంటి ఒక అద్భుతమైన క్రమం ఈ మంత్రంలో మనకి చూపిస్తున్నాడు. ప్రకృతి శక్తి నుంచి మనం దుఃఖం అనుభవిస్తున్నాం. ప్రకృతి శక్తులు అంటే నీరు, నిప్పు ఇవి మాత్రమే అనుకోవద్దు. నిన్న చెప్పినట్లు మన చుట్టూ ఉన్నటువంటి సమస్త వ్యవస్థ కూడా ప్రకృతిలోని భాగమే. చిట్ట చివరికి మనలోంచి వ్యక్తమవుతున్నటువంటి అనుభవాలు కూడా. అయితే ఈ బాణములన్నీ దేనికి సంధించున్నాయి? ప్రకృతి అనే ఒక మహాధనువుకి సంధింపబడి ఉన్నాయి ప్రకృతి శక్తులన్నీ కూడా. ఈ ధనువు ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. ఆయన ఊరికనే ప్రయోగిస్తున్నాడా కోపాన్ని? అంటే కోపం ఎందుకు వస్తుందో ఆయనే శాస్త్రంలో చెప్పారు. ఏమని? శృతి స్మృతి మమై వాజ్ఞ యస్త్వాముల్లంఘ్య వర్తతే ఆజ్ఞాచ్ఛేది మమ ద్వేష్య సమే వధ్యశ్చ జాయతే. ఇది పరమేశ్వరుడు చెప్పాడు. నాకెవరి మీద కోపం వస్తుంది, ఎవడు నాకు వజ్జుడు, వజ్జుడు అంటే సంహరింపదగిన వాడు లేదా శిక్షింపదగిన వాడు, ఆయనే చెప్పాడు. నేను ప్రపంచంలో ఒక ఆజ్ఞ పెట్టాను, అంతే కదండి, ఒక రాజ్యం పాలించేటప్పుడు ఒక రాజు కొన్ని ఆర్డర్స్ పాస్ చేస్తాడు, ఒక లా పెడతాడు. ఈ లాని, ఈ ఆర్డర్ని ఎవడు పాటించడో వాడిని శిక్షిస్తాడు. శిక్షిస్తున్నప్పుడు మనం ఏడవడం సహజం. అలాగే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి దుఃఖములన్నీ కూడా ఆయన గారి యొక్క ఆర్డర్ని అతిక్రమించడం వల్లనే, అందులో సందేహం లేదు. ఊరికనే జగత్ ప్రభు ఎవరిని శిక్షించడు. ఏం పాపం చేశామండి అన్నామే, అది నిజమే. సృష్టిలో కూడా ఎవడైనా దుఃఖం పడుతుంటే అయ్యో పాపం అంటాం, సహజంగా అంటాం, అంటే దానివల్లే అనుభవిస్తున్నాడ్రా అని చెప్పడమే. అదొకటి ఉంది మనకి. పాపం అంటే ఏమిటి? నా ఆజ్ఞారూపములైనటువంటి శృతులు స్మృతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘ్య, అతిక్రమించి ఎవడు వర్తతే ప్రవర్తిస్తున్నాడో వాడు ఆజ్ఞాచ్ఛేది, నా ఆజ్ఞను అతిక్రమించినటువంటి వాడు, వాణ్ణి నేను శిక్షించి తీరుతాను. తప్పదు కదండి, జగదీశ్వరుడు ప్రభువు గనక ఆయన బాధ్యత. అందుకే మనకు అమ్మవారి నామాల్లో ఇదే రహస్యం కనబడుతుంది, నిజాజ్ఞారూప నిగమ పుణ్యా పుణ్య ఫలప్రద. అది ఇది ఒకటే అర్థం. అమ్మవారు ఏం చేశారు? నిజ ఆజ్ఞారూప నిగమ. నిగమ అంటే వేదములు, వేదాలను ఆధారం చేసుకుని ధర్మశాస్త్రములు. ఇవన్నీ ఏమిటి? అమ్మవారి యొక్క, నిజ అంటే తన యొక్క, అమ్మవారి యొక్క ఆజ్ఞారూపములు. ఎవరైతే దీన్ని అనుసరిస్తారో వారికి పుణ్యం, ఎవరైతే దీన్ని అతిక్రమిస్తారో వారికి అపుణ్యం. ఇద్దరికీ రెండు ఫలాలు ఇవ్వడానికి ఆవిడే సిద్ధం. అందుకే పుణ్యాపుణ్య ఫలప్రద. పుణ్యము అపుణ్యము రెండు ఆసక్తే ఇస్తుంది ఆ పరమేశ్వరుడే. ఇక్కడ అందుకు నా మీద నీకు కోపం వచ్చిందయ్యా, నేను చేసిన తప్పుకు గాను నువ్వు నా ఎడల నీ యొక్క శక్తిని ప్రకటించి బాధింపజేస్తున్నావు. ఎందుకంటే బాధ పెట్టాలన్నా దానికో శక్తి ఉండాలి అని నిన్ననే చెప్పుకున్నావు. బాధించే ముళ్ళొచ్చి గుచ్చుకుంది, నొప్పి పెట్టింది. కనుక ముళ్ళుకి గుచ్చే శక్తి ఎవడిచ్చాడు? పరమేశ్వరుడే ఇచ్చాడు. సూదికి గుచ్చే శక్తి ఎవడిచ్చాడు? పరమేశ్వరుడే ఇచ్చాడు. సూదికి గుచ్చే శక్తి లేకపోతే అది వస్త్రాన్ని ఎలా కుట్టగలదు? అది మనకు గుచ్చకూడదని చూసుకుంటాం, కానీ దానికి ఆ శక్తి సహజ శక్తి. అది మన దాకా వచ్చిందంటే సూదికి చర్మానికి ఒక యోగం ఉందన్నమాట. అది వచ్చి గుచ్చే పనేదో మనం ముందే చేసాం. అది ఏమిటి అంటే ఈశ్వరాజ్ఞా ఉల్లంఘనము. దానివల్లే ఈ దుఃఖం అనేది కలిగింది. ఈ దుఃఖ శక్తిని ప్రకటించింది నీ కోపం. అది తెలుసుకున్నానయ్యా. ఆ కోపాన్ని నువ్వు ఏ శక్తితో ఇస్తున్నావో అవి నీ శక్తి లేకపోతే ఇవి పనిచేయవు. ఒట్టి బాణం వెళ్ళేమీ చేయలేదు, నువ్వు ప్రయోగించకపోతే దానికి ఎక్కడ శక్తి వచ్చింది? అందుకే ఈ ప్రకృతి రూప ధనువుకి, అందులోంచి వచ్చే ప్రకృతి రూప శక్తులకి కూడా ప్రయోగం చేసినటువంటి నీ చేతులు ఉన్నాయి. ఆ చేతుల్ని ప్రేరేపించినవి నీ కోపమే. అందుకు స్వామి ముందు అక్కడ నమస్కరించి ఈ ఆర్డర్ ఇలా తెచ్చి బాహుభ్యాముతతే నమః అన్నాడు. చిట్ట చివరికి ఏం కనబడ్డాయి? స్వామి చేతులు కనబడ్డాయి. ఈ ప్రకృతిని, ఈ ప్రకృతి నుంచి వచ్చే శక్తుల్ని అతిక్రమించి ఉన్నటువంటి వాణ్ణి చూసాం ఇప్పుడు మనం. అందుకు మన చుట్టూ ఉన్నటువంటి త్రిగుణాత్మకమైనటువంటి ఈ ప్రకృతి రూప ధనువు నుంచి వస్తున్న బాణ పరంపరల్ని చూసే మనం ఉండిపోయాం. కానీ ఈ బాణ పరంపరలు ఏ త్రిగుణాత్మక ప్రకృతిలో ఉన్నాయో ఆ ప్రకృతి ధనువని, దాన్ని ప్రయోగిస్తున్న వాడి శక్తే దీని నుంచి వస్తోందని ఆ చేతుల్ని మనం చూడాలి. ఇదే పరమ కారణం అని అంటే శివ పరమ కారణం. ఇప్పుడు మన భౌతిక నాగరికత అంతా ఎంత దాకా ఎదిగింది అంటే బాణాలు ధనుసు దాకా ఎదిగింది. కానీ పట్టుకు ప్రయోగించే వాడిని చూడాలంటే భౌతిక విజ్ఞానం చాలదు. దీని నుంచి శక్తిని ప్రకటిస్తున్న ఆ పరమేశ్వరుని దర్శించడానికి ఏకైక సాధనం నమస్తే, శరణాగతి మాత్రమే. ఆ శరణాగతితోనే పరమ కారణాన్ని చూడగలం. అందుకే శివుడికి ఏం పేరు? నిన్ననే చెప్పుకున్నాం, రుద్దుఃఖం దుఃఖహేతుర్వా తద్రావయతిన ప్రభు రుద్ర ఇత్యుచ్యతే సద్భిహి శివ పరమ కారణం. పరమ కారణం అంటే అల్టిమేట్ రీజన్ అనమాట. అంతకు మించిన కారణం మరొకటి లేదు. ఈ జగత్తులో అన్నిటికీ కారణ కారణుడు పరమేశ్వరుడు. అన్నిటికీ ఆయన పరమకారణుడు, కానీ ఆయన కారణాతీతుడు. ఆయన కారణాతీతుడు, అన్నిటికీ ఆయన కారణము అనే విషయాన్ని తెలుసుకుని శరణాగతి వేడాడు. అయితే వేడుకుంటే క్షమించేస్తాడా? తప్పకుండా క్షమిస్తాడు. ఎందుకంటే కోపం స్వభావం కాదు గనక. త్రికరణ శుద్ధిగా శరణ వేడి నమస్తే అంటే తప్పక అనుగ్రహిస్తాడు పరమేశ్వరుడు. అయితే ఈ మంత్రాన్ని మనం అర్థం చేసుకుంటే ఒకటి మనకు స్ఫురిస్తుంది, ఏదో బాధల్లో ఉన్నప్పుడు పరమేశ్వరుని శరణ వేడి ఆయన ప్రసన్నం చేసుకోవడం ఇందులో కనిపిస్తుంది. మామూలుగా ఉన్నప్పుడు మనకి చాలు, కానీ బ్రహ్మజ్ఞానులము అనుకుని భ్రమపడేవారు ఈ కోపం తగ్గించుకోవడం, ఈ ఆనందాలు ఇవేవీ కాదు, మనకు బ్రహ్మజ్ఞానం కావాలి అనంటే, బ్రహ్మజ్ఞానం కావాలి అని ఒకటి అనుకుంటున్నావు కదా, అంటే అది లేదని కదా అర్థం. అది లేకపోవడం అనేది ఒక దుఃఖమే కదా. ఆ దుఃఖం నుంచి విమోచనం కలగాలి అంటే ఈ దుఃఖం రావడానికి కారణం ఒక పాపమే కదా. ఆ పాపం తొలగాలన్నమాట. ఆ పాపం తొలగాలన్నా ఈశ్వరుని శరణ వేడాలి. అందుకే దుఃఖం యొక్క నిర్వచనం ఎవడికి వాడు పెట్టుకోవాల్సిందే. నిన్న చెప్పుకున్నాం ఈ విషయాన్ని. అందుకే చాక్లెట్ దొరకలేదన్న దుఃఖం పిలవడిది. అయ్యో నేను నాకు రావాల్సిన లక్షలు రాలేదే అనే పెద్దవాడి దుఃఖం వాడిది. వాడి దుఃఖం వీడికి చాలా చిన్నది, వీడి దుఃఖం వాడికి ఇంకా చిన్నది. ఎవడి దుఃఖం వాడికి పెద్దది. అందుకే పీత కష్టాలు పీతకన్నారు. ఎవడి దుఃఖం వాడికే. కనుక గొప్పగా దుఃఖపడ్డం కూడా గొప్ప సంస్కారం ఉండాలి. ఈ సంసార సముద్రం నుంచి నేను ఎప్పుడు బయటపడతాను అని ఏడవగలగాలి. ఆ ఏడుపు రావడం చాలా గొప్ప విషయం. ఆ ఏడుపు ఎవరికైనా వస్తుందా? ఎవరైనా చెప్తే సంసారంట, సముద్రంట, బయటపడ్డంట అని మనం అంటాం. ఎందుకంటే అందులో మునుగున్నామని కూడా తెలియదు. ఎందుకంటే దానిపైన ఒకటి ఉందని తెలిస్తే కదా, పుట్టిన దగ్గర నుంచి ఇందులోనే మునిగి తిరిగేవాడికి ఈ సముద్రం పైన ఒకటి ఉందని తెలియదు మనకి. అందుకు ఆ పైన ఒకటి ఉందని తెలిస్తే బయటపడాలని ప్రయత్నం. పైన అది ఉందని తెలియదు, తాను మునుగున్నాడని తెలియదు. అందుకే నేను చెప్పుకున్నా అజ్ఞానాన్ని గుర్తించడానికి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం రాగానే అప్పుడు దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖంలో దీని నుంచి బయటపడాలని పరమేశ్వరా అని శరణ వేడితే ఆయన తప్పకుండా సిద్ధంగా ఉన్నాడు. ముంచినవాడు ఆయనే, తేల్చేవాడు ఆయన. ఎందుకు ముంచాడు, ఎందుకు తెలిచాడు? అదే పశుపాస విమోచని. ఎందుకు ముంచాడు అంటే ముంచే పని ఒకటి చేసుకున్నావు కనుక. ఎందుకు తేల్చుతాడు? తేల్చమని వేడుకున్నావు కనుక. అందుకు రెండు ఆయనే చేస్తాడు. నమస్తే రుద్ర సంబోధనలోనే రుద్ర అని సంబోధించారు. దీనికి భాష్యకారులు ఎంత చక్కటి అర్థం చెప్పారంటే ప్రణత దుఃఖ ద్రావక అన్నారు. రుద్ర అంటే నిన్న మనం చెప్పుకున్నాం అనేక అర్థముల్లో ఒకటేమిటి, దుఃఖమును ద్రవింపజేయవాడు. ఎవరు దుఃఖాన్ని ద్రవింపజేస్తున్నాడు? ప్రణత. ఆయన కోపగించుకుని వీడు చేసిన పాపానికి శిక్షించడానికి వచ్చినప్పటికీ కూడా కరుణామయుడండి. కరుణామయుడు కోపం ఎక్కువసేపు ఉండదు. ఉత్తమ క్షణకోపం స్యాత్ అన్నారు. ఎవరి కోపం ఎలా ఉంటుందో పెద్దవాళ్ళు చెప్పారు. ఉత్తముడి కోపం క్షణకాలం ఉంటుందిట. మధ్యమస్య ఘటికాద్వయం, రెండు ఘడియలు ఉంటుంది మధ్యముడి కోపం. అధముడి కోపం ఒక రోజు ఉంటుందిట. ఇంకా అధమాధముడి కోపం చెప్పక్కర్లేదు. వాడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. వాడు పరమేశ్వరుడు ఉత్తమోత్తముడు. ఆయనకి క్షణం కూడా కోపం నిలవదు. పాపం అంతా వస్తాడు. పిల్లవాడి దగ్గరికి వెళ్ళి కొట్టడానికి వెళ్ళగానే పిల్లవాడు చూసివా నేడుచు కాలు పట్టుకున్నాడు అనుకోండి, ఆ తండ్రి కొడతాడా చెప్పండి? అలాంటి వాడు పరమేశ్వరుడు. ఈ శరణాగతి అయిన వాడిని చూసిన వెంటనే ఆయనకు జారి కలుగుతుందిట. అందుకే నమస్తే మన్యవా రుద్ర, హే రుద్ర తే మన్యవే నమః, నీ కోపానికి నమస్కారం అని చెప్పారు. ఇక్కడ నమస్కారం అనగా నేను చెప్పుకున్నవన్నీ గుర్తు తెచ్చుకోండి. రుద్ర అంటే ప్రణత దుఃఖ ద్రావక. ఈ పేరు ఆయన పెట్టుకున్నాడు. ఆయన మనకు తమిళనాటలో ప్రణతార్తి హరుడు అనే పేరుతో ఉన్నాడు పరమేశ్వరుడు. ప్రణత ఆర్తి హరుడు, నమస్కరించిన వారి యొక్క ఆర్తిని పోగొడతాడు. అందుకే నమస్తే రుద్ర. అసలు ఎవడు పెట్టాడయ్యా పేరు ఆయనకి అంటారు త్యాగరాజస్వామి. ఇలలో ప్రణతార్తి హరుడను చూపేరెవరి రే, శంకరుడని నీకు ఎవరు పేరనిది? నమస్కరించిన వారి ఆర్తిని పోగొడతావన్న పేరు ఎవరు పెట్టారయ్యా నీకు? శంకరుడు. నమస్కరిస్తే చాలు, శం శుభం శాంతిం కరోతి ఇతి శంకర. అటువంటి వాడు. మరి నీకు ఎన్ని రకాలుగా నమస్కారం పెడుతున్నాను నేను. కర్ర చరణ యుగము నొసలు భుజంబును ధరణి సోకి మ్రొక్కగా లేదా? కరము చరణము ఇవన్నీ పెట్టి సాష్టాంగ దండ ప్రణామం చేస్తున్నానే. ఇంకా పలకవా స్వామి, నీకు ప్రణతార్థుడిని పేరెవరు పెట్టారయ్యా అని కూడా గమనించాడు. అందుకు ఆయన ప్రణత దుఃఖ ద్రావక నమస్తే రుద్ర ఈ పేరు అందులో ఉందన్నమాట. అది త్యాగరాజస్వామి వారు నమక భావాన్ని అక్కడ గుర్తు చేశారు మనకి. నమస్కారం అంటేనే ప్రణతి అనేది. అందుకు నమస్కరించిన వారి దుఃఖాన్ని పోగొడతాడన్న అర్థం రుద్ర పేరులోనే దాచుకున్నాడు గనక. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. ఇలాగా కారణాన్ని వెతుకుతూ ఇంకా స్వామి చెయ్యి దగ్గరకు వచ్చామంటే ఎక్కడికి వచ్చినట్టండి. ఒక వ్యక్తి చేతి దగ్గరకు వచ్చామంటే ఆయన పట్టుకున్నట్టే అనమాట, అంతే కదా. ఇంకా శివుణ్ణి పట్టుకున్నాడు. పట్టుకోగానే వెంటనే తర్వాత మంత్రంలో మీరు పరిశీలించి చూస్తే ఎంత అద్భుతమైన విషయం కనిపిస్తుంది చూడండి. అయితే డైరెక్ట్గా ఆయనకి నమస్కారం పెట్టివచ్చుగా, ఈ ఆయుధానికి ఎందుకండి మధ్యలో నమస్కారం?
2: ఓం నమః శివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్, 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమ శివాయ.

ఈ లోపల వజ్రాంగుడి యొక్క కుమారుడు తారకాసురుడు జన్మించాడు. అతన్ని సంహరించడానికి పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహం కావాలి. వారి యొక్క కుమారుడైనటువంటి కుమారస్వామి చేతిలోనే ఈ తారకాసురుడు సంహరించబడతాడు అనే విషయాన్ని మహావిష్ణువు చెప్పాడు. సరే, ఆ పరమేశ్వరి పర్వతరాజు ఇంట పార్వతిగా జన్మించింది. ఆవిడ శివుణ్ణి తప్పించి ఇతరుని ఎవరిని కూడా వివాహం చేసుకోను అని ఖచ్చితంగా చెప్పేసింది. మరి శివుడేమో విరాగి అయి తపోదీక్షలో ఉన్నాడు. విరాగి అయినటువంటి ఆ శంకరుడి మనస్సును మార్చేటందుకు, అంటే విరాగి అయినటువంటి శివుణ్ణి సరాగిగా చేసేటందుకు మన్మథుడు శత విధాల ప్రయత్నాలు చేశాడు. తన దగ్గర ఉన్నటువంటి 5 బాణాలు పంచబాణాలు ప్రయోగించాడు. మన్మథుడి యొక్క వికారాలకు శివుడు ఏమాత్రమూ లొంగలేదు. పైపెచ్చు శివుడికి ఆగ్రహం వచ్చింది. ఈశ్వరుడి యొక్క కోపాగ్నికి, అంటే ఆ 3వ నేత్రం తెరిచాడు. ఆ 3వ నేత్రం నుంచి వచ్చినటువంటి ఆ జ్ఞాన నేత్రం నుంచి వచ్చినటువంటి అగ్నికి మన్మథుడుగా తా భస్మం అయిపోయాడు. మన్మథుడిని భస్మం చేసిన తర్వాత మిగిలినటువంటి ఆ శివుడి యొక్క నేత్రాగ్ని సముద్రంలో పడింది. అప్పుడు పెద్దదైనటువంటి ధ్వని వినిపించింది. ఆ శబ్దానికి లోకాలన్నీ కూడా గడగడలాడిపోయినాయి. భయకంపితులైనటువంటి దేవతలందరూ కూడా బ్రహ్మ దగ్గరికి పరిగెత్తారు. బ్రహ్మదేవుడు దేవతలనందరినీ వెంట పెట్టుకుని సముద్రం వద్దకు వెళ్లి, సముద్ర ఆ శబ్దం ఏమిటి అన్నాడు. అప్పుడు సముద్రుడు, బ్రహ్మదేవ, శివుడి యొక్క త్రేతాగ్ని సముద్రంలో పడి ఈ శబ్దం వచ్చిందయ్యా. ఆ అగ్ని నుంచి ఒక బాలుడు కూడా జన్మించాడు అని ఆ బాలుని చూపించి, బ్రహ్మదేవ, ఇతడికి నామకరణం చేసి జాతకం చెప్పవలసింది అన్నాడు. ఆ బాలుని చూసినటువంటి బ్రహ్మదేవుడు, వీడు జలాంతర్భాగాన నివసిస్తూ ఉన్నాడు కాబట్టి జలంధరుడు అని పిలువబడతాడు. వీడు లోకకంటకుడు అవుతాడు, సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క చేతిలోనే సంహరించబడతాడు అని చెప్పేసి అన్నాడు. ఈశ్వరుని యొక్క క్రోధాగ్ని జ్వాలల నుంచి పుట్టినటువంటి వాడు కావటం చేత తమో గుణ ప్రధానుడైనాడు. రాక్షస కృత్యాలు చేయటం వల్ల రాక్షసుడయ్యాడు. ఈ రకంగా జలంధరుడు అసురుడైపోయాడు. క్రమేణా పెరిగి పెద్దవాడయ్యాడు. గొప్ప తపోసంపన్నుడు. యుక్త వయస్సు రాగానే కాలనీమి యొక్క కుమార్తె అయినటువంటి బృందను వివాహం చేసుకున్నాడు. ఒకసారి జలంధరుడు కొలువు తెరిచి ఉండగా రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుడు అక్కడికి వచ్చాడు. వచ్చినటువంటి ఆచార్యుణ్ణి సగౌరవంగా ఆహ్వానించి, విశేషాలు ఏమిటి అన్నాడు దానవేంద్రుడు. ఆ మాటలు విన్నటువంటి శుక్రాచార్యుడు, రాజా, ఏం చెప్పమంటావయ్యా? జరిగినవి జరుగుతున్నవి అన్నీ కూడా దుఃఖ కారణాలే. పూర్వకాలంలో దేవతలు రాక్షసులు ఇద్దరూ కలిసి పాల సముద్రాన్ని మదించారు. ఈ రకంగా పాల సముద్రాన్ని మదించగా దానిలో నుంచి ఉచ్చేస్రవం పుట్టింది. దాన్ని దేవతలు తీసుకుపోయారు. ఐరావతం వచ్చింది. దాన్ని దేవతలే పట్టుకెళ్లారు. కామధేనువు కల్పవృక్షం వచ్చాయి. వాటిని కూడా దేవతలే తీసుకెళ్లిపోయారు. చివరికి అమృతం పుట్టింది. దాన్ని కూడా దేవతలే తాగేశారు. అమృతం తాగినటువంటి రాహువుని కాస్త చంపేశారు. ఇలా 6 రోజులు జరిగిందయ్యా. ఆ తర్వాత హిరణ్యకశ్యప హిరణ్యాక్షులను దేవతలు చంపేశారు. వీళ్ళనే కాదయ్యా, ఇంకెందరో దానవ శ్రేష్ఠుల్ని సంహరించారు. పోని, ఇప్పుడు చూడవయ్యా, వైకుంఠాన్ని శ్రీహరి ఆక్రమించాడు. కైలాసంలో ఈశ్వరుడున్నాడు. దేవేంద్రుడు స్వర్గాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ రకంగా దేవతలందరూ కూడా సర్వ సౌఖ్యాలు అనుభవిస్తూ మన్నేమో అడవుల్లోకి నెట్టేశారు. బలపరాక్రమాలు కలిగినటువంటి దానవేంద్రుడివి, నువ్వు రాజుగా ఉండగా కూడా ఈ అన్యాయం ఇంకా ఈ అక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయ్యా, ఇంకా ఇవి ఇలా జరగవలసిందేనా అన్నాడు. గతం నుంచి దేవతలు రాక్షసులకు అన్యాయం చేస్తూ

0: ఉన్నారు. ఈ మాటలు తలుచుకోగానే జలంధరుడి యొక్క రక్తం వేడెక్కిపోయింది. వెంటనే గస్మరుడు అనేటటువంటి రాక్షసుణ్ణి పిలిచి ఇంద్రుడి దగ్గరికి దూతగా వెళ్లరమ్మన్నాడు. గస్మరుడు ఇంద్రుడి దగ్గరికి పోయి, దేవేంద్ర, ఇంతకాలం నువ్వు స్వర్గ సుఖాలు అనుభవించావు, ఇక స్వర్గాధిపత్యాన్ని దానవేంద్రుడైనటువంటి జలంధరుడికి ఇచ్చేయి, లేకపోతే యుద్ధం తప్పదు అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి ఇంద్రుడు పగలబడి నవ్వుతూ, ఇంతకు ముందు ఎంతమంది రాక్షసులు పుట్టలేదయ్యా, వాళ్ళందరినీ విష్ణుమూర్తి సంహరించి పారేయలేదా, ఇప్పుడు అంతే జరుగుతుంది, జలంధరుడికి చేతనైతే యుద్ధం చేసి స్వర్గాన్ని గెలుచుకోమను అన్నాడు. ఇంద్రుడి యొక్క మాటలు దూత ద్వారా విన్నటువంటి జలంధరుడు కోపోద్రిక్తుడై ముందుగా వైకుంఠం మీద దండయాత్ర చేశాడు. జలంధరుడి యొక్క ధాటికి తట్టుకోలేక శ్రీ మహావిష్ణువు పారిపోయి మానసరోవరంలో దాక్కున్నాడు. ఆ తరువాత జలంధరుడు స్వర్గం మీద దండయాత్ర చేశాడు, స్వర్గాన్ని ఆక్రమించాడు. స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడు అరణ్యాలకు పారిపోయాడు. ఇంకా దేవతల పక్షాన యుద్ధం చేసేవాళ్లు లేరు. ఏం చేయాలో అర్థం కాలేదు దేవతలకి. ఇంతలో నారద మహర్షి అక్కడికి వచ్చాడు. నారద మహర్షితో దేవతలందరూ కూడా తమ యొక్క బాధలన్నీ మొరబెట్టుకున్నారు. నారద మునీంద్ర, జలంధరుడి యొక్క బాధలు పడలేకుండా ఉన్నాం, అతడితో యుద్ధం చేసేవాళ్లు కూడా లేరు, ఏం చేయాలో మాకు పాల్పోవటం లేదు, నువ్వే ఏదన్నా ఒక ఉపాయాన్ని చెప్పాల్సింది, ఒక దారి చూపించాల్సింది అని వేడుకున్నారు. అప్పుడు నారదుడు దేవతలతో, జలంధరుడు గొప్ప భక్తుడు, వేద వేదాంగ విదుడు, బ్రహ్మవర ప్రసాది, ఈ కారణం చేత అతణ్ణి యుద్ధంలో గెలవటం అనేది సాధ్యమయ్యే విషయం కాదు, పైగా అతడి భార్య బృందాదేవి, ఆవిడ పరమేశ్వరి యొక్క భక్తురాలు, మహాపతివ్రత, ఆవిడ యొక్క పాతివ్రత్యం చెడిపోతేనే గాని జలంధరుడు మరణించడు, కాబట్టి మీరంతా పరమేశ్వరుని ఆరాధించండి, నాకు చేతయింది, నేను చేస్తాను అని అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయాడు. నారదుడు ఇలా లోక సంచారం చేస్తూ జలంధరుడి యొక్క ఆస్థానానికి వచ్చాడు. నారద మహర్షిని ఉచిత రీతిని గౌరవించి లోకాల్లో విశేషాలేమిటి అన్నాడు జలంధరుడు. దానికి నారదుడు, రాక్షసరాజా, నీ పాలనలో దేశమంతా సువిక్షంగా ఉన్నది, సకాలంలో ఎండలు కురుస్తూ ఉన్నాయి, వానలు పడుతూ ఉన్నాయి, నువ్వు దేవతల్ని జయించావు, స్వర్గాన్ని ఆక్రమించావు, వైకుంఠం కైలాసం అన్నీ వశం చేసుకున్నావు. దానవేంద్ర, ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి గొప్ప వస్తువులన్నీ కూడా నీ దగ్గరే ఉన్నాయి. ఇంద్రుణ్ణి ఓడించి అతని యొక్క ఐరావతము ఇచ్చేశ్వర్యము కూడా నీ అధీనం చేసుకున్నావు. మహత్తరమైనటువంటి శక్తి గల కామధేనువు, కల్పవృక్షం, ఈ రెండు కూడా నీ అధీనంలోనే ఉన్నాయి. అష్టదిక్ పాలకులు నీ అడుగులకు మడుగులెత్తుతూ ఉన్నారు. లోకంలో ఉన్నటువంటి శ్రేష్టమైనవన్నీ నీ అధీనంలోనే ఉన్నాయి, కానీ చిన్న లోపం కనిపిస్తోందయ్యా అన్నాడు. ఇంతవరకు తనను గురించినటువంటి పొగడ్తలు అన్నీ కూడా ఆనందంగా విన్నటువంటి జలంధరుడు ఈ లోపం ఏమిటో తెలుసుకోవాలి అని ఆతృతపడ్డాడు. ఏమిటి మునీంద్ర, ఏమిటా లోపం అన్నాడు. దానికి నారదుడు, అబ్బే పెద్ద లోపమేం కాదయ్యా, ప్రశస్తమైనటువంటి వస్తువులన్నీ నీ దగ్గరే ఉన్నాయి కదా, కాని కాకపోతే అందాల రాశి, లోకోత్తర సౌందర్యవతి, అపరంజ బొమ్మ, ఆవిడ మాత్రం నీ దగ్గర లేకుండా ఇంకోళ్ళ దగ్గర ఉన్నది అంటేను అన్నాడు. ఆ మాటలు వినగానే స్త్రీ మీద ఉన్నటువంటి వ్యామోహం ఒక పక్క, ఆమెను స్వాధీనపరుచుకోలేకపోయాను అనేటువంటి అవమానం ఇంకో పక్క, ఈ రెండు కలిసి పీడించడం మొదలుపెట్టాయి. ఇంకా ఉండబట్టలేక ఆ సౌందర్య రాశి ఎక్కడున్నది అని నారదుడిని అడిగాడు. దానవేంద్ర, ఆవిడ ప్రస్తుతము పరమేశ్వరుడికి భారీగా ఉన్నది, అయినా పరమేశ్వరుడిని జయించి ఆవిడ్ని తెచ్చుకోవటం అనేది కష్టమైన పనేమోలే, పోనీ వదిలేద్దాం అన్నాడు. ఈ రకంగా కనిపించి కనిపించకుండా జలంధరుణ్ణి రెచ్చగొట్టాడు. ఆ మాటలు దానవేంద్రుడి మీద బాగా పనిచేశాయి. వెంటనే పరమేశ్వరుడితో యుద్ధం ప్రకటించాడు జలంధరుడు. ఒక పక్క యుద్ధం జరుగుతోంది, తాను శంకరుడు వేషం ధరించి కొంతమంది రాక్షసుల చేత గణపతి వేషం వేయించి పార్వతీ దగ్గరికి వెళ్లి శంకరుడు వచ్చాడు అని గణపతితో వర్తమానం పంపించాడు. యుద్ధం జరుగుతుండగా శంకరుడు ఎలా వస్తాడు అనే అనుమానం వచ్చినటువంటి పార్వతీదేవికి రాక్షసుల యొక్క మాయ తెలిసిపోయింది. దాంతో రాక్షసులంతా అక్కడి నుంచి పారిపోయారు. అప్పుడు పార్వతీదేవి విష్ణువుకు వర్తమానం పంపించి, జలంధరుడి భార్య బృంద, ఆవిడ మహాపతివ్రత, ఆవిడ యొక్క పాతివ్రత్యాన్ని గనక పాడు చేయకపోయినట్లయితే జలంధరుడు మరణించడు, కాబట్టి నువ్వెళ్లి ముందా పని చూడవలసింది అన్నది. బృంద దీక్షలో ఉండి పరమేశ్వర ధ్యానం చేస్తూ ఉన్నది. ఆ పరమేశ్వరుని పరిపర విధాలు అర్చిస్తూ ఉన్నది. విష్ణువు జలంధరుడి రూపంలో వెళ్లి ఆవిడ యొక్క పాతివ్రత్యాన్ని కాస్త పాడు చేశాడు. అదే సమయంలో పరమేశ్వరుడు పాశుపతాస్త్రంతో జలంధరుడి తలగాస్తాన్ని నరికేశాడు. ఈ రకంగా లోక కంటకుడైనటువంటి ఆ జలంధరుణ్ణి సంహరించి లోకాలకన్నింటికీ కూడా ఉపకారం చేశాడు ఆ పరమేశ్వరుడు.
1: ఓం నమః శివాయ. You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org. Om Namah Shivaya.

ేవాస్తమృహస్పజస్తమన్నయేత్యాహ్రహ్మ వై దేవానా బృహస్పజద్బ్రహ్మణైవ యజ్ఞం సందధాది విచ్ఛిన్నయే.

ప్రసవేతృష్ణాజిజాజిజేషం దేవస్థ్యాహంసభిప్రసవేత గణపతినాజిజాకం హృహేంద్రాయ భాచం వదతేంద్రం భాచం జాపయతేంద్రోభాచమజయత్ అశ్వాజని వాజిని వాజేషు వాజిని భక్ష్యశ్వాన్ సమత్సు వాజయ అర్వాది సత్య

సంతవాజినః విగద్రవస్త్రహస్త్రసా మేధసాతానిష్యవః మహోయేరత్నయుంసమిచేషుజభ్రియే సన్నా భవంతు వాజినో హవేషు దేవతామిదగ్రవస్వర్గా జంభయంతో హివృషకుం.

ప్రజాభోమసమహం ప్రజజాతమయా ప్రజాసమహంగాయస్పోషేణ సంవయాయస్పోషోన్నాయస్వాన్నాయస్వాచాయస్వాచిత్యాగే కామృతమసి ప్రజననమసి ఆయస్ ప్రథమస్తు సుభే అగ్రే.

ప్రణాయత్తరిహస్పతి ప్రదేవాక్రోతోదా ప్రమాజేవీతాపునః హరిగమనం.

ముదయన్నాక్షరేణ పంచదశాక్షరేణ ఉపయామగృహేతోరం బృహరం భవనమింద్రాయం గంధాయోంద్రాయోపయామగృహేతోపయామగృహేతోపయామగృహేతోపయామగృహేతోపయామగృహేతోపయామగృహేతోపయామగృహేతోపయామగృహేతోపయామగృహేతోపయామగృహేతోపయామగృహేతోపయామగృహేతోపయామగృహేతోపయామగృహేతోపయామగృహేతోపయామగృహేతోపయామగృహేతోపయామగృహేతోపయామగృహేతోపయామగృహేతోపయామగృహేతోపయామగృహేతోపయామగృహేతోపయామగృహేతోపయామగృహేతోపయామగృహేతోపయామగృహేతోపయామగృహేతోపయామగృహేతోపయామగృహేతోపయామగృహేతోపయామగృహేతోపయామగృహేతోపయామగృహేతోపయామగృహేతోపయామగృహేతోపయామగృహేతోపయామగృహేతోపయామగృహేతోపయామగృహేతోపయామగృహేతోపయ

ేంద్రదేవేణే ఇంద్రాణీ మాధునారుడుపక్షే మహమశ్రవం సరం జలధరమరదేపతి నామింద్రాణిరారణభక్ష్యుషాకేతమ్యను హరిప్రియ